ీర్ఘక్షమీధారమధ్వరేషవజశ్రీజే మహామహీం సృజనీరయామి సమస్యాకల్మేకినోగ్రహేమేక్షేకం భద్రస్ నామ శివేంద్రైర్పురోపభ్రశుక్రేక్షిజయంగీలారాధ్యభుగ్రశ్రభూరేర్ణవోయోరగ్రద్రాదూల్యం హరగంధిగంధయేష్మద్భన్నవోజీర్యోరద్రస్వక్షిశ్రుతంగస్వంజువారాణం మహస్కచ్చిదరం మంత్రమాణం దూరేస్తంభేస్తంభేదారాస్మే రామోదశ్రుజీ నిజాసంతరమాృతరోజా భూ చా

ప్రాణప్రభవే నమః, అవ్యయాయ నమః, లోకపాలాయ నమః, అంతర్హితాత్మనే నమః, కల్పాదయే నమః, కమలేక్షణాయ నమః, వేదశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః, నియమాయ నమః, నియమాశ్రయాయ నమః, చంద్రాయ నమః, సూర్యాయ నమః, శనయే నమః, కేతవే నమః, విరామాయ నమః, విద్రుమచ్చవయే నమః, భక్తిగమ్యాయ నమః, పరం బ్రహ్మ మృగబాణార్పణాయ నమః, అనఘాయ నమః, అద్రిరాజాలయాయ నమః, కాంతాయ నమః, పరమాత్మనే నమః, జగద్గురవే నమః, సర్వకర్మాచలాయ నమః, త్వష్ట్రే నమః, మంగళాయ మంగళావృతాయ నమః, మహాతపసే నమః, దీర్ఘతపసే నమః, స్థవిష్ఠాయ నమః, స్థవిరాయ నమః, ధ్రువాయ నమః, అహ్నే నమః, సంవత్సరాయ నమః, వ్యాప్తయే నమః, ప్రమాణాయ నమః, పరమాయ నమః, తపసే నమః, సంవత్సరకరాయ నమః, మంత్రాయ ప్రత్యయాయ నమః, సర్వదర్శనాయ నమః, అజాయ నమః, సర్వేశ్వరాయ నమః, స్నిగ్ధాయ నమః, మహారేతసే మహాబలాయ నమః, యోగినే నమః, యోగ్యాయ నమః, మహారేతసే నమః, సిద్ధాయ నమః, సర్వాదయే నమః, అగ్నిదాయ నమః, వసవే నమః, వసుమనసే నమః, సత్యసర్వపాపహరాయ నమః, హరాయ నమః, అమృతాయ శాశ్వతాయ నమః, శాంతాయ నమః, బాణహస్తాయ ప్రతాపవతే నమః, కమండలుధరాయ నమః, ధన్వినే నమః, వేదాంగాయ నమః, వేదవిదే నమః, మునయే నమః, భ్రాజిష్ణవే నమః, భోజనాయ భోక్త్రే నమః, లోకనేత్రే నమః, దురాధరాయ నమః, అతీంద్రియాయ నమః, మహామాయాయ నమః, సర్వావాసాయ నమః, చతుష్పథాయ నమః, కాలయోగినే నమః, మహానాదాయ నమః, మహోత్సాహాయ నమః, మహాబలాయ నమః, మహాబుద్ధయే నమః, మహావీర్యాయ నమః, భూతచారిణే నమః, పురందరాయ నమః, నిశాచరాయ నమః, ప్రేతచారి మహాశక్తయే నమః, మహాద్యుతయే నమః, అనిర్దేశ్య వపుషే నమః, శ్రీమతే నమః, సర్వహార్యమితాయ నమః, గతయే నమః, బహుశ్రుతాయ నమః, బహుమయాయ నమః, నియతాత్మనే నమః, భవోద్భవాయ నమః, ఓజస్తేజోద్యుతికరాయ నమః, నర్తకాయ నమః, సర్వకామకాయ నమః, నృత్యప్రియాయ నమః, నృత్యనృత్యాయ నమః, ప్రకాశాత్మనే ప్రతాపనాయ నమః, బుద్ధస్పష్టాక్షరాయ నమః, మంత్రాయ నమః, సన్మానాయ నమః, సారసంప్లవాయ నమః, యుగాదికృద్యుగావర్తాయ నమః, గంభీరాయ నమః, వృషవాహనాయ నమః, ఇష్టాయ నమః, విశిష్టాయ నమః, శిష్టేష్టాయ నమః, శరభాయ నమః, శరభాయ ధనుషే నమః, అపాంనిధయే నమః, అధిష్టాన విజయాయ నమః, జయకాలవిదే నమః, ప్రతిష్ఠితాయ నమః, ప్రమాణజ్ఞాయ నమః, హిరణ్యకవచాయ నమః, హరయే నమః, విరోచనాయ నమః, సురగణాయ నమః, విద్యేషాయ విబుధాశ్రయాయ నమః, బాలరూపాయ నమః, బలోన్మాథినే నమః, వివర్తాయ నమః, గహనాయ గురవే నమః.

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: ఇది కైవల్యమునకు సంబంధించిన విషయం. సరే, కైవల్యం గొడవ అక్కడ ఉంచుదాం. అసలు ఉన్న జీవితం గురించి ఏం ఆలోచన? ఈ జీవితంలో మనం నిత్యం రెండింటి కోసం గొడవ పడుతూ ఉంటాం. ఒకటి సిద్ధి, రెండవది శుద్ధి. రెండింటి కోసం అనుకుంటున్నాం కానీ చాలామంది ఒక్కదానికోసమే గొడవ పడుతూ ఉంటారు. సిద్ధి, శుద్ధి గురించి ఆలోచనే లేదు ఇక్కడ. కానీ శుద్ధి లేనిది సిద్ధి లేదు. ఎవరైనా నేను శుద్ధుణ్ణి కావాలి అని దేవుడికి నమస్కరించారో లేదో వారిని వారు ప్రశ్నించుకోవచ్చు. నేను పవిత్రుణ్ణి కావాలి, నేను నిర్మలుని కావాలి అని కోరుకోవడం చాలా గొప్ప విషయం. అయితే నిజంగా పాపం పోగొట్టుకోవాలి అనే సంకల్పం కలగాలంటే ఏదో పుణ్యం చేసుకుని ఉండాలండి. అది విశేషం. పాపాలు పోగొట్టుకోవాలని బుద్ధి పుట్టడం చాలా విశేషం. ఉన్న పాపాలు అలాగే ఉంచుకుని కొత్తవి చేసుకుంటూ గడుపుతూ ఏదో మనమే ప్రపంచాన్ని నిర్వహించేస్తున్నామనుకునే అహంకరించేవారు మరికొన్ని పాపాలు ముట్టుకొట్టుకుంటూ ఉంటారు. వీటన్నిటినీ పోగొట్టుకోవాలి అంటే ఏది శరణ్యం అంటే రుద్రం శరణ్యం అని చెప్తూ, ఏ శతరుద్రయం అధీతే సో అగ్నిపూతో భవతి. చూడండి ఎంత విశేషం చెప్తున్నారు. శతరుద్రియాన్ని ఎవరు అధ్యయనం చేస్తున్నారో వారు అగ్నితో శుద్ధమైనట్లుగా శుద్ధి అవుతారట. అగ్నిపూత అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే సురాపానాత్పూతో భవతి, వాడు ఎప్పుడైనా త్రాగరానివి త్రాగితే ఆ దోషం నుంచి విమోచన లభిస్తుంది. అంతేగాని చదివేం కనుక మళ్ళీ తాగచ్చని కాదు ఇక్కడ అర్థం. వాడు ఒకప్పుడు తాగిన దోషం పోయి మళ్ళీ ఆ బుద్ధి పుట్టకుండా ఉండడానికి. ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాలంటే ప్రాయశ్చిత్త కర్మ గురించి కొంచెం తెలుసుకోవాలి. ప్రాయశ్చిత్త కర్మ చేయాలి అంటే ఇదిగో వైదికమైనటువంటి ఈ విషయాలు మనం ఆధారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ప్రాయశ్చిత్తం చేసుకుంటాం చేసిన పాపాలకి. అది ఈ జన్మలోవే కాదు, గత జన్మల్లోవే. భగవంతుడు మానవ జీవితం ఎందుకు ఇచ్చాడంటే ప్రాయశ్చిత్తం కోసం ఇచ్చాడట. పురాణాలు చెప్తున్న విషయం చూడండి. ఏ శుద్ధత లేకపోవడం వల్ల మన పరమేశ్వరుని చేరలేకపోయేమో ఆ శుద్ధత పొందడానికి అవకాశం మానవ జన్మ. అది విశేషం. అందుకు ఆ పవిత్రత కోసం, ఆ శుద్ధత కోసం ఇవ్వబడినటువంటిది మానవ జన్మ. అందుకు మానవ జన్మని దేనికి వినియోగించుకోవాలి? ప్రాయశ్చిత్తం కోసం వినియోగించుకోవాలి. ప్రాయశ్చిత్తం పొందాలంటే ఏమిటి చేయాలి అంటే ముందు పశ్చాత్తాపం చెందాలిట. పశ్చాత్తాపం చెందితేనే ప్రాయశ్చిత్తానికి అర్హత వస్తుంది. అది విశేషం. అయ్యో పాపం చేసేనే దాని నుంచి బయటపడాలి అని తపించిన వాడు ప్రాయశ్చిత్తం చేయాలి. పశ్చాత్తాపం లేని వాడికి ప్రాయశ్చిత్త అర్హత లేదు. ఇది తెలియక చాలామంది ఏమంటారంటే పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం అండి అని కదా. పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తానికి అర్హత. అది విశేషం. అలా పశ్చాత్తప్తుడై నా పాపములన్నీ ఎలాగ పోతాయి అంటే నేనున్నాను అని చెప్తూ రుద్రం ముందుకు వస్తుంది. కాశీక్షేత్రం ఎలాగ సర్వ పాపముల్ని దహనం చేయడానికి ఉన్నదో శతరుద్రియం అలా ఉన్నదిట. అందుకే సురాపానాత్ పూతో భవతి, బ్రహ్మహత్యాత్ పూతో భవతి, కృత్యాకృత్యాత్ పూతో భవతి. చెయ్యరానివి చెయ్యడం, అలాగే చెయ్యవలసినవి వదిలేయడం, ఈ రెండు మహాపాపాలు. ఆ మహాపాపాల నుంచి ఇది విముక్తం చేస్తుంది, అవిముక్తమైన కైవల్య స్థితినిస్తుంది. గనక తస్మాత్ అవిముక్తమాశ్రితో భవతి. దీనిని సన్యాసి కూడా పఠించాలి అన్నారు. అదొకటి విశేషం చూడండి. వేదంలో శతరుద్రం యొక్క ప్రశస్తి ఎందుకు చెప్తున్నారంటే, అత్యాశ్రమి సర్వదా సకృద్వా జపేత్ అని ఇక్కడ వివరిస్తున్నారు. ఇది కైవల్యోపనిషత్తు అనే ఉపనిషత్తులో మాటది ఇవన్నీ కూడా. అంటే రుద్రం గురించి ఉపనిషత్తుల్లో అనేక చోట్ల చెప్తున్నారు, కైవల్యోపనిషత్తులో చెప్తున్న మాటలేదు. ఇందులో అత్యాశ్రమి అంటే మూడు ఆశ్రమములకు అతీతులైనటువంటి వాడు ఎవడో అతను అత్యాశ్రమి. అత్యాశ్రమికి వేదాధికారం లేదు. సన్యాసిగా అయిన వాడు మళ్ళీ వేదాన్ని అధ్యయనం చెయ్యరాదు. అతను కేవల ప్రణవోపాసనే చెయ్యాలి. కేవల ప్రణవం గృహస్థు చేయరాదు, బ్రహ్మచారి చేయరాదు, వానప్రస్థు చేయరాదు. ప్రణవాన్ని కేవలం సన్యాసి మాత్రమే జపించాలి. ప్రణవం తప్ప మరేది జపించకూడదు. అలాంటి సన్యాసి కూడా రుద్రాన్ని మాత్రం ఎల్లవేళలా జపించాలి. సమయం లేకపోతే ఏదో ఒక్కసారైనా జపించు, ఒక్క మంత్రమైనా జపించు రుద్రంలో, కానీ విడిచిపెట్టరాదు. ఎందువల్ల? యతులు కూడా నిత్యం మననం చేయవలసిన బ్రహ్మతత్వం, ప్రణవతత్వమే ఇది అని చెప్పడం. అందువల్లనే దీనికి జ్ఞానకాండలో అత్య ఉత్కృష్టమైన స్థానం ఇవ్వబడింది అని కైవల్యోపనిషత్తు చెప్తున్నది. అంత గొప్ప విశేషం సుమా ఇందులో చెప్పబడుతున్నది అని వివరించారు. ఇలా మనం గమనించినప్పుడు రుద్రం యొక్క గొప్పతనం చెప్తూ ఉంటే రుద్రుడు ఆనందిస్తాడు. అందుకు చెప్పుకోవడం ఇవన్నీ కూడా. రుద్ర మంత్రాలని ప్రస్తుతిస్తున్న కొద్దీ పరమేశ్వరుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క శబ్దస్వరూపాన్ని కూడా ప్రస్తుతిస్తున్నాం. అంతేగాని ఇంకా ఎన్నో ఉదాహరణలు చెప్తారండి రుద్రం గొప్పతనం గురించి. అనుకోవద్దు, రుద్రం గురించి మొత్తం 9 రోజుల్లో చెప్పలేనన్న విషయం మీకు తెలుసు నాకు తెలుసు. అయినప్పటికీ అందులో చెప్పబడి ఆ పరమేశ్వర స్వరూపాన్ని వీలైనంత గమనించడం మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మొత్తంగా కలుపుకుని ఒక్కసారి శతరుద్రీయం మహిమని చెప్పుకుంటే పరమేశ్వరుడు సంతోషిస్తాడు. దీని గురించి మనకి స్కాందంలోనే బ్రహ్మోత్తర ఖండమని అందులో గొప్ప కథ చెప్పబడిందండి. ఈ కథ శతరుద్రీయానికి చెప్పబడినప్పటికీ కూడా మనం అన్నిటికీ అన్వయించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం తరించడానికి పరమేశ్వరుడు అనేక సాధనలు పెట్టాడు. అందులో కలి వస్తున్నాడు అనగానే ఆ ఈశ్వరుడు దయ చూపించాట ప్రజల మీద. ఎందుకంటే దెబ్బ తగిలిన పిల్లవాడి మీదే జాలి ఉంటుందండి, ఎవరికైనా తల్లికి కూడా. వాడు పాపం కొద్ది వచ్చినప్పటికీ కూడా జాలే. చూడండి, కొందరు చాలా తప్పులు చేస్తారు, మనకు వాడి మీద చాలా కోపం ఉంటుంది, కానీ వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏడుపు మొహం పెట్టుకుని కొంచెం కనిపించగానే మనమేమీ ఆనందం. పరమేశ్వరుడు కూడా పాపం అలాంటి జాలి గలవాడే పాపం ఆయన. అందుకే ఆయన గత యుగాలలో పాపజీవులు ఎవరైతే ఉంటారో వారందరి కోసం కలియుగం ఒకటి కేటాయించాడు, అక్కడ పంపిస్తాడు వీళ్ళందరినీ. అయినప్పటికీ వాళ్లకు కూడా తరించడానికి ఒక మార్గం పెట్టి వీళ్ళు ఎలా తయారయ్యారంటే ఆ మార్గం కూడా పట్టించుకొని కుతర్కాలుగలోనే భ్రష్టులైపోతున్నారట. అంటే పరమేశ్వరుడు కరుణ ఎంత గొప్పదో వీళ్ళ దౌర్భాగ్యాలు అంతకన్నా గొప్పవి అని శాస్త్రం చెప్తున్నది. ఏతాదృశి తవ కృప భగవన్ మమాపి దుర్దైవ మీదృశమిహాదని అనురాగ అంటారు చైతన్య మహాప్రభువులు. స్వామి నీ కృప చాలా గొప్పదే, నామస్మరణాదన్యోపాయం నహిపశ్యామో భవతరణి అన్నారు ఆయన. నామస్మరణ చేస్తే చాలు ధన్యులైపోతారు అని మనం ఒప్పుకోం. ఆ ఎవరన్నారండి, ఇంకేదైనా చేద్దాం, ఇంకా వ్యామోహం, ఈ మంత్రాలు ఆ తంత్రాలు ఇవన్నీ పట్టుకోవడం, పోని ఉన్న దివ్యనామాలను తీసుకొచ్చి ఇంకెవరి నామాలకో తోకలు తగిలించి జపించడం, దానివల్ల ఏం ప్రయోజనాలు వస్తాయి చెప్పండి, దోషాలు కూడా వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెడుతున్నా అంటే ఆయన అన్ని ఇచ్చినా ఇంకా అన్నారు కానీ నామానికి అంత ప్రాధాన్యం ఉందా అండి అని మరొకడు. ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయి? ఈ కథ తీస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఒకసారి పాపం నరకలోకం ఖాళీ అయిపోయిందట, యమలోకం. యముడికి చాలా బాధగా ఉంది, ఎవరికైనా ఒక ఆఫీసు అన్ని ఇస్తే చక్కగా చేతి నిండా పని ఉంటే సంతోషం, ఈ రోజుల్లో పని లేకపోతే సంతోషం, పడుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళి. కానీ యముడు వాళ్ళందరూ అంటే బద్దక జీవులు కారు కదా, వాళ్ళు చక్కగా పని చేయాలనుకుంటున్నారు, పని చేయాలంటే పని లేదు, ఒక్క పాపి లేట, పాపులు ఎవరూ రావడం లేదు. చూశాడు ఇంకా ఎన్నాళ్ళు ఇలా గోళు గిల్లుకుంటూ కూర్చుంటాం, ఈ పాపులు ఎవరూ రావట్లేదు, అసలు పాపుల్ని నా దాకా తీసుకొచ్చే ఏజెంట్స్ కొందరు ఉన్నారు కదా, వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారు లేదో చూద్దాను. వాళ్ళందరినీ పిలిపించాడు సమావేశం. ఎవరా ఏజెంట్లు అంటే పాపాలని పెంచే ఏజెంట్స్ కొందరు ఉన్నారు, వాళ్లే పాప రూప దేవతలు. వాళ్ళు మనలో పాపపు బుద్ధుల్ని ప్రేరేపిస్తూ ఉంటారట. వాళ్ళు ఊరికనే పనికి మాలి రారు, వాడి సంస్కారానికి అనుగుణంగానే వస్తారు. ఇప్పుడు తడి తేమ తగిలితేనే పురుగులు పట్టుకొస్తాయి, అవునా కదా? అందుకని పురుగులు వాటంతటే వస్తాయా, అవి పుట్టడానికి కావలసిన వాతావరణం ఉన్న చోట అవి వస్తాయి. అలాగే పాపాలు రావడానికి కావలసినటువంటి వాతావరణం అన్ని ఏర్పరచుకుంటే అవి వచ్చి బుద్ధుల్లో కూర్చుంటాయి అన్నమాట. అలాగ రోగ రూప దేవతలు, పాపరూప దేవతలు, ఇంకా భూతప్రేత పిశాచ దుష్టశక్తులు వీటన్నిటిని పిలిపించాడు. ఎందుకంటే వాటి ద్వారా వెళ్లే వాళ్ళందరూ ఈ లోకాలకు చేరుకుంటారు, అది విశేషం. అందుకే ఏజెంట్స్ అందరినీ పిలిపించాడు, ఏం మీరు సరిగ్గా పనిచేస్తున్నట్లేదు, ఖాళీగా ఉంది నరకలోకం, ఏమిటి మీరు నిర్ణయించుకున్నారు అంటే వాళ్ళందరూ యముణ్ణి నమస్కరించి అంటున్నారట, మా పని మేము చాలా తీవ్రంగా చేస్తున్నాం కానీ మేము చెయ్యలేకపోతున్నాం, ప్రయత్నిస్తున్నాం కానీ మా వల్ల అవ్వడం లేదు. ఎందుకంటే ప్రజల్లోకి ప్రవేశించి పాప బుద్ధులు పుట్టించి ప్రేరేపిద్దామంటే అన్ని చోట్ల కూడా అధునా వర్తితం లోకే నశక్తాస్మ స్వయం ప్రభో, ఇప్పుడు మేము లోకంలో తిరగడానికి మా సమర్థత చాలడం లేదు. ఎందుకంటే గ్రామే గ్రామే నదీ తీరే పుణ్యే శ్వాయతనేషు చ రుద్రజాప్యేన పర్యాప్తే కథం పరిచరేమహి. ప్రతి గ్రామంలోని, ప్రతి నదీ తీరంలోని, ప్రతి ఆలయంలోని కూడా మాకు రుద్రమంత్రాలు వినిపిస్తూ ఉంటే మేము వెళ్ళలేకపోతున్నాం అక్కడికి అన్నట్టు, అది విశేషం. ఈ కారణం చేత రుద్రజాప్య ప్రభావైన నిర్దగ్ధాశ్చైవ విద్రుతా, మేము వెళదామని వెళుతూ ఉంటే మేము కాలిపోతున్నాము. రుద్రం జపిస్తూ ఉంటే ఏం పుట్టుతాయి, మంటలు పుడతాయట, అది విశేషం. రుద్రం జపిస్తే మంటలు పుడతాయి, ఏ మంటలు, మనల్ని తగలబెట్టే మంటలు కాదు, మన మీదకి వచ్చి పడేటటువంటి వాటిని తగలబెట్టే మంటలు మన నుంచి సృష్టించగలిగే శక్తి రుద్రానికి. అందుకే రుద్రం జపించే ముందు ఒక మాట అంటారు, యమదూతాః యక్ష యమదూతాః శాకిని ఢాకిని సర్పస్వాపద తతో భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస ఇవన్నీ కూడా సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు అని. ఇవన్నీ నన్ను ఎలా చూస్తాయి అంటే జ్వలంతం, ఒక మండుతున్న అగ్నిగోళాన్ని చూసినట్లుగా అవి చూస్తాయి, చూసి పలాయనం చిత్తగిస్తాయి, వాటికి కనిపిస్తాయట. అందుకు పాపదేవతలు రోగదేవతలు ఇత్యాదులు దరికి రాకుండా చేసే ఒక మహా అగ్ని పంజరంలాగా ఈ శతరుద్రీయ మంత్ర రాసి ఆ జపించేవాడు చుట్టూ ఆవరించి వాణ్ణి కాపాడుతుంది. అలాగే ప్రతి గ్రామం, ప్రతి నగరం, ప్రతి దేవాలయం, ప్రతి నదీ తీరం కూడా ఈ దివ్యమైన రుద్రశక్తితో నిండిపోయింది గనక మాకు అక్కడ ప్రవేశించడానికి చోటు దొరకట్లేదు, అందువల్ల మేమేమి తేలేకపోతున్నాం ఇక్కడ అని చెప్తే వెంటనే యముడు వీళ్ళందరినీ పట్టుకుని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట. ఎందుకంటే నువ్వే నాకు ఆఫీసు పని అప్పు చెప్పు, పనేమీ లేదు, పోర్ట్ఫోలియో మార్చు అని అడగడానికి వెళ్ళాడు యముడు. వెళితే బ్రహ్మగారు, ఓహో అసలు వీళ్ళు ఇంత పని చేస్తున్నారు కనుక ప్రధానికి ఒక టైం ఇవ్వాలి, దేనికైనా ఒక టైం. అందుకే పరమేశ్వరుడు ఎందుకంటే ఇంత చేస్తున్నా ఊరుకుంటున్నాడు అంటే అలా చెయ్యగా అనుభవించడానికి తగ్గ కర్మ ఎవడు చేస్తున్నాడో వాడి కోసం ఒక టైం పెడతాడే. అన్నీ పరమేశ్వరుడు వాడి వాడి కర్మానుగుణంగా ఏర్పాటు చేయాలి. మరి నరకలోకం కూడా ఫిల్ చేయాల్సిన ఒక టైం ఉంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి ఇంత వీళ్ళు చేస్తున్న తపస్సుని దెబ్బతీయడానికి ఒక రెండు శక్తులు పంపించాడు. వాటినేమిటి అంటే రుద్రజాప్య విఘాతార్థం ఉపాయం పర్యకల్పయత్. రుద్రజపానికి విఘ్నం ఏర్పడడానికి ఇద్దరిని పంపించట. వాళ్ళెవరంటే అశ్రద్ధాంచైవ దుర్మేధాం అవిద్యాయా ఉభేసుతే. అవిద్యకి ఇద్దరు కొడుకులు ఉన్నట్ట, వాళ్ళిద్దరు పంపెట్ట. అవిద్యకి ఇద్దరు పుత్రులు. మనకి దేవి భాగవతం చదివినా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే మన సృష్టిలో ఎన్ని భావాలున్నాయో అందరు దేవతలుంటారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేవతలంటే ఏమిటి అంటే సృష్టిలో వ్యాపించిన భావాలకున్న శక్తులే దేవతలు. ఎవరు ఏ దేవతని ఉపాసన చేస్తున్నారో ఆ భావాన్ని వాళ్ళు గ్రహిస్తున్నారు. అందుకు వీళ్ళని పాపరూప దేవతలు, రోగరూప దేవతలు అని అంటున్నారు ఇక్కడ. అంటే మామూలు కంటికి కనిపించరు, భావాలు కంటికి కనిపించుతాయో చెప్పండి. దయ కంటికి కనిపిస్తుందా? వాడు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే కనిపిస్తుంది, కానీ భావానికి రూపం లేదే. ఆ భావాన్ని ప్రకటింపజేసే ఒక శక్తి ఉంటుంది ప్రకృతిలో, సహజంగా అది దాగి ఉంటుంది. ఆ శక్తిని దేవత అని అంటారు. మనం ఆ దివ్యమైనటువంటి దేవతాశక్తిని తెచ్చుకోవడానికే పాజిటివ్గా ఆరాధన చేస్తాం. ఈ పాజిటివ్ పవర్స్ ఎలా ఉన్నాయో నెగిటివ్ పవర్స్ అలాగే ఉంటాయి. వాడి దేవతలు వాళ్ళకు ఉంటారు, వాళ్ళని కూడా పక్కకు తొలగమనే మనం నమస్కారం చేసుకుని పూజలు మొదలైనవి చేసుకుంటాం. వాళ్ళని నమస్కారం పెట్టాలి ఎందుకంటే తొలగమని చెప్పడానికి, వీళ్ళని నమస్కారం చేయాలి ఎందుకంటే రమ్మని చెప్పడానికి. ఇద్దరికి నాయనానికో నమస్కారం బాబు వెళ్ళిపో అంటాం కదా, అదేవిధంగా వాళ్ళకో నమస్కారం వీళ్ళకో నమస్కారం, వాళ్ళని తొలగడానికి వీళ్ళని రమ్మడానికి. అందుకు అవిద్య అనేటటువంటి ఒకటి ఉంది. ఎక్కడుందండి? ఆలోచించుకుంటే ఇన్ని భావాలు ఇక్కడవే, విశ్వంలో అంతా ఇక్కడ పెట్టేశాడు. విశ్వస్యాయతనం మహత్. ఏమిటి మన హృదయం అనేది? పద్మకోశ ప్రతీకాశగం హృదయం, అది విశ్వస్య ఆయతనం. మొత్తం విశ్వానికి అదే చోటు అండి. ఇంత ఉన్నదే హృదయం, ఇందులో విశ్వమంతా ఉందండి. ఉందండి, విరాట్ పురుషుడు ఇక్కడే ఉన్నాడు. బాగా లెక్క పెడితే 1000 ముఖాలు ఏమిటి, ఇంకా 100000 ముఖాలు కనిపిస్తాయి మనకే మనకి. అలాంటి మహాముఖాలతో ఉన్నటువంటి విశ్వస్యాయతనం ఉందే, ఇందులో ఉన్న అవిద్యకి ఇద్దరు కొడుకులు ఉన్నారు అన్నాడు. ఇద్దరంటే చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళు చాలా మేజర్ ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఆ అవిద్య పుత్రులు ఎవరయ్యా అంటే అశ్రద్ధ దుర్మేధ. కలియుగంలో వాళ్ళదే రాజ్యం కనుక వాళ్ళని బాగా అర్థం చేసుకోగలం మనం, కంటికి కనిపిస్తూ ఉంటారు. ఈ అశ్రద్ధ దుర్మేధ అని ఇద్దరిని పంపించేట బ్రహ్మదేవుడు అవిద్యాపుత్రుని. వీళ్ళు వచ్చారు, వచ్చి క్రమంగా ఎలా తెచ్చుకున్నారో చోటు తెచ్చుకొచ్చేసారు. ఒక్కళ్ళు దూరితే చాలు 10 మందికి వ్యాపింప చేయగలరు. అలాగా ఈ అశ్రద్ధ దుర్మేధలు వచ్చి క్రమంగా వ్యాప్తి చెందగా అందరూ కూడా దానితో మోహితులైపోయి శ్రద్ధా విఘాత శక్తులు కదా ఇవి, వాటి చేత రుద్ర జపాన్ని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టగానే ఇంకా పాపరూప దేవతలకి, రోగరూప దేవతలకి ఫుల్ ఎంట్రీ దొరికిందనమాట. అద్భుతంగా ప్రవేశించారు వాళ్ళు, విజృంభించారు, ఇంకా నరకలోకం నిండిపోయిందండి. అది విశేషం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, కథ జరిగిందా, యముడు మీటింగ్ పెట్టాడా, లేకపోతే నరకలోకంలో పాపులు ఉన్నారా? ఇలాంటి పిచ్చి పృష్ఠులన్నీ వేసుకుని పురాణాలన్నిటి మనం అవి చెప్తున్న సందేశాన్ని అర్థం చేసుకోకపోవడానికి కారణం ఇదే. ఒక్కటి మాత్రం మనకు అర్థమైంది, అదేమిటి అంటే అశ్రద్ధ దుర్మేధ అనే శక్తులు గాని వస్తే మన తపస్సులన్నీ సున్నాలైపోతాయని విషయం అర్థమైంది కదా. అందుకు మన సాధనలకి అనుష్ఠానాలకి దెబ్బతీసే వాటివి ఏవి అంటే అశ్రద్ధ దుర్మేధ. ఇవేంటో మనం తెలుసుకుందాం ముందు, ఎందుకంటే శత్రువును బాగా అర్థం చేసుకుంటే నిర్మూలించే ప్రయత్నం చేస్తాం కదండి. అశ్రద్ధ అంటే శ్రద్ధారహితత్వము. శ్రద్ధ అంటే ఏమిటి? శ్రద్ధ అనేది దేవత. శ్రద్ధా సూక్తములని వేదంలో చెప్పబడ్డాయి. అశ్రద్ధ ఒక దేవత అయినప్పుడు మరి శ్రద్ధ దేవత కాకుండా ఉంటుందా? వేదముల్లో శ్రద్ధా సూక్తం, మేధా సూక్తం, సరస్వతీ సూక్తం ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. శ్రద్ధ అంటే గురువాక్ష్యముల యందు వేదవాక్ష్యముల యందు ఆస్తిక్య బుద్ధి కలిగి ఉండుట అని శ్రద్ధకి నిర్వచనం. ఎందుకంటే మన బుద్ధితో తెలుసుకుంటేనే నమ్ముతాం అంటే మన బుద్ధికి ఎంత శక్తి ఉంది తెలుసుకునే శక్తి ఉందా? అందుకు ఈ బుద్ధి ఆప్తవాక్యాన్ని ఆశ్రయిస్తుంది. ఆప్తవాక్యముని ఎందు విశ్వాసం కలిగి ఉంటుంది. సత్యం వద ధర్మం చర అంది వేదం. సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు. ఎందుకుట పలికితే ఏమొస్తుందిట? నీకు నీ శరీరమే సరిగ్గా అర్థం కాలేదు, ప్రపంచం ఎక్కడ అర్థమవుతుంది, పరమేశ్వర వచనం ఎందుకు అర్థమవుతుంది? ఇది వేదం చెప్పింది, ఇది పరమేశ్వర శాసనం అనే ఆస్తిక్య బుద్ధి దాని ఎందు ఉంటేనే నువ్వు దాన్ని అనుష్ఠిస్తావు. కొంతమంది అంటారు, లేదండి అదేమిటో తెలిస్తేనే కానీ నేను అనుష్ఠించనండి అని. కనువు అనుష్ఠిస్తే కానీ తెలియదు అది. తెలిస్తే అనుష్ఠిస్తాను కాదు, అనుష్ఠిస్తే కానీ తెలియదు. సృష్టిలో అన్నీ చదివితే వింటే అర్థం కావు, అనుష్ఠిస్తే తెలుస్తాయి. ఇప్పుడు నేను చెప్పింది అందరికీ ఒక్కలాగా అర్థమవుతుందా? కాదన్న విషయం నాకు తెలిసే ఇక్కడ కూర్చుంటా. ఎందుకంటే వారి వారి సాధనాన్ని బట్టి, నిత్యం ఒక సాధన అనుష్ఠానం ఇవి చేసుకున్నటువంటి వాడికి అందే విషయం వేరు. అసలు ఏమీ లేకుండా ఈరోజు ఇక్కడ కూర్చున్న వాడికి ఎలా అర్థమవుతుందండి? అందుకు ఒక విషయం మనం వినగా కొంత, అనగా కొంత, చదవగా కొంత తెలిస్తే దేశ పర్యటనలు లోకాన్ని చూడడం వల్ల ఇంకొంత తెలుస్తుంది. మిగిలిన భాగమంతా కూడా అనుష్ఠానం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఆ అనుష్ఠానం ఎలా వస్తుంది? శ్రద్ధ వల్లనే వస్తుంది. శ్రద్ధే నిన్ను అనుష్ఠానంలో తీసుకువెళుతుంది. శ్రద్ధ కలిగి ఉండడం పెద్దలు చెప్పారు అందుకు ఆచరించుతున్నా అని చెప్పే కదండి ఇంతమంది చేశారు. మా గురువు గారు చెప్పారటండి మహామంత్రం అంటే ఇది జపించే సిద్ధి కలుగుతుంది. ఎంత జపించాలి? దాని నియమం ఉంది. ఆ నియమం ప్రకారం జపించాడు, జపించాడు, సిద్ధి పొందాడు. అప్పుడు తెలిసింది దాని యొక్క ఆనందం, అనుభవం. అది అనుష్ఠింపడేయడానికి ఏది హేతు అయ్యింది? గురువాక్యమునియందు శ్రద్ధ. శ్రద్ధ లేకపోతే బుద్ధి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన చెప్పన్నారు కానీ జపించమన్నారు కానీ ఉంటుందా, అక్షరాలకు అంత శక్తి ఉందా అని అనుకుంటూ ఉంటే అంతే. శ్రద్ధ అది మొదట అన్నమాట. ఈ శ్రద్ధ తర్వాత రెండవది సుమేధ ఉండాలి, అది లేకపోతే దుర్మేధ అన్నారు. దుర్మేధ అంటే అసలు బుద్ధి లేకపోయినా ప్రమాదం లేదు కానీ దుర్మేధ మళ్ళీ ప్రమాదం. అమేధ, దుర్మేధ, సుమేధ. అసలు బుద్ధి లేకపోతే పర్వాలేదు, దుర్మేధ ఉందే అది కుతర్కాలు చేస్తుంది. ఒకదానికోటి అనుకోవడం, ఒకదానికోటి భావించడం, ఇలా చెప్పారంటే దాని అర్థం ఇదే ఉంటుందండి. కాళ్ళకు పసుపు రాసుకోమన్నారు యాంటీబయోటిక్ కదా, గుమ్మానికి పసుపు రాయమన్నారు యాంటీబయోటిక్. ఇది దుర్మేధ అంటే. వాళ్ళు ఎందుకు చెప్పారు మనకేం తెలుసు? వాళ్ళు చెప్పారని చేయడమే శ్రద్ధ. వాళ్ళ దానికి మనకు తెలిసిన పరిమితి జ్ఞానంతో ఎవరో చెప్పారు అన్నం ముందు పరిశేచన ఎందుకు జల్లుతారు అంటే కంచం చుట్టూ చేవలు పట్టనివ్వకుండా. మనం కంచం ముందు కూర్చుంటే కంచానికి చేవలు పట్టనిస్తామా? అవి పట్టే వరకు ఆగుతామా? అందుకోసం అవా కారణాలు చెప్పుకునేవి. ఇలా సైంటిఫిక్ రీజన్స్ ఇచ్చి మన వేద విజ్ఞానానికి అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారే వాళ్ళని దుర్మేధలు అని అంటారు. ఇంకేమీ కాదు. అలాగే శుభ్రంగా నిద్రపోతూ ఉంటాడు వాడు, 10 నిద్రలేస్తాడు. ఒరే ఏమిట్రా అది, సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేవాలి, జపం చేయాలి, సాధన చేయాలి అంటే ఎవడు చూడొచ్చాడు వాళ్ళందరినీను, ఏం చేస్తే ఏమొస్తుంది అని. అంటే వీడు ఇప్పుడు సైన్స్ తెలిసి కాదన్నాడా? కాదు, బద్ధకంతో కాదన్నాడు. దానికి వాడు మాట్లాడి ఎలా మాట్లాడుతున్నాడు? పెద్ద ఒక అణుధార్మిక శాస్త్రవేత్తలాగా, పెద్ద విజ్ఞాన శాస్త్రవేత్తలాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బద్ధకిష్టులు మూర్ఖులు మాట్లాడే ఈ సైంటిఫిక్ లాజిక్లు అన్నీ ఇలాగే ఉంటాయి. వీళ్ళని దుర్మేధలు అంటారు. కుతర్కాలు చేయడాన్ని, వితండవాదాలు చేయడాన్ని వీటంటే దుర్మేధలు అంటారు. అశ్రద్ధ దుర్మేధ ఏం చేస్తుంది? తపస్సుని పతనం చేస్తుంది. ఇది రెండు తెలుసుకుంటే చాలు. అది ఏమాత్రం అంకురిస్తున్నట్టు కనిపించినా వాడిని తుంచడానికి ప్రయత్నించుకోవాలి. అది ఈ కథలో మనం గమనించవలసిన విషయం. ఇందులో ఏది జరిగినా మన లోపలికి ఎన్ని రకాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ చెప్పిన దేవతలు పాపరూప రోగరూప దేవతలు పేర్లు తలుచుకుంటేనే భయం వేస్తుంది. అక్కడ చాలా వివరాలు ఇచ్చాడు, చెప్తే భయం వేస్తుంది. నేను చెప్పలేదు కానీ ఎన్ని రకాల దేవతలు ఉన్నారు, అవేవో ఈశ్వరుడు పేర్లు చెప్పుకుంటే పుణ్యమైన వస్తుంది, వాటి పేర్లన్నీ చెప్పి భయపెట్టడం ఎందుకు, నేను చెప్పలేదు. అన్ని రకాలు ఉన్నాయి, ఇన్ని రకాలు కూడాను మనలోకి ప్రవేశించేస్తాయి. అశ్రద్ధ దుర్మేధ అనే రెండు విండోస్ ఓపెన్ అయ్యాయా, ఇవన్నీ మీదకు వచ్చేస్తాయి. ఇవన్నీ మీదకు వస్తే బుద్ధి సరిగ్గా పనిచేయదు, వాడికి ఏది చెప్పినా వాడిని ఎవ్వడూ బాగు చేయలేడండి. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అనే మాట మనకు అక్కడ పుట్టింది. అందుకే దుర్మేధ అశ్రద్ధ అనేటటువంటివి ప్రవేశించగానే విడిచిపెట్టే శత్రుద్రం దాంతో వచ్చే, అంటే శ్రద్ధతో సుమేధతో, అక్కడ మళ్ళీ మేధ ఉంది, శ్రద్ధతో చక్కని విచారణతో. అక్కడ మేధ అని ఎందుకు చెప్పారంటే విచారణ, శ్రద్ధాపూర్వకమైన విచారణతో చింతనతో మేధను పనిచేయించాలి. అదే గురుగారు చెప్పారు కదా అని చేయడం, శ్రద్ధ ఎలాంటిదో మేధని పనిచేయించడం, భావించడం, చింతించడం, జ్ఞానం, ఇదంతా బుద్ధికి సంబంధించిన పనులు, ఇవన్నీ వినియోగించాలి. అందుకే శ్రద్ధ మేధ ఈ రెండింటిని కలబోసి మనం రుద్రాన్ని జపించాలి. ఎప్పుడైతే శ్రద్ధ లేదో వాడు తరించిన విషయం పరమాత్మే చెప్పాడు గీతలో, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ కలిగిన వాడు జ్ఞానాన్ని పొందుతాడు. ఆ శ్రద్ధ తత్పర సంయతేంద్రియ, ఎంత గొప్ప మాట చెప్పాడండి, ఎలా తయారు చేస్తున్నాడు కృష్ణుడు అక్కడ. సాధన కోసం మనం ఏదైనా గ్రంథం చదవాలండి, అంతేగాని చెప్పిన వెంటనే లోకం ఎంత బాగా చెడిపోతుందండి, ఇవన్నీ గ్రహించట్లేదు అని వెంటనే పుస్తకం రాస్తాం. గ్రహించట్లేదు సరే, అదే మనం ఎంత ఆచరిస్తున్నామని. అందుకు అధ్యయనం చేయాలి. శ్రద్ధావాన్ తత్పర సంయతేంద్రియ మూడు చెప్తున్నాడు ఇక్కడ. తత్పర, ఆ పరమాత్మ యందు పరత్వ బుద్ధి కలిగి ఉండుట, సంయతేంద్రియ ఇంద్రియములను నిగ్రహించుకొనుట, తత్పర సంయతేంద్రియ, అటువంటి మూడు లక్షణములు ఎవరికుంటాయో వాడికి జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి, ఆ జ్ఞానం వల్లనే పరమమైన శాంతిని పొందుతాడు. జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి ఎప్పుడు, అచిరేణ అధిగచ్చతి, చాలా తొందరగానే వాడికి లభిస్తుంది. అందు ఎవడయ్యా నశించిపోతాడంటే అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి అని చెప్పాడు. అజ్ఞుడు, అశ్రద్ధధానుడు, సంశయాత్మకుడు వీళ్ళు నశించిపోతారట. అందుకు శ్రద్ధతో మేధతో మనం అజ్ఞానాన్ని అశ్రద్ధని సంశయాన్ని వదులుకుని సాధన చేయాలి. ఇది చెప్పుకోవడం కథ యొక్క ప్రశస్తో రుద్రం యొక్క ప్రశస్తో చెప్పుకోవడానికి కాదు, సాధన ఎలా చేయాలి అనేటువంటి విషయానికి కూడా మనకు సహకరిస్తుంది. అందుకే రుద్రంలో మనం వింటే చాలు, ఇప్పుడు ఇక్కడ విని ప్రారంభిస్తామంటే రేపటి నుంచి అనుకోనక్కర్లే, వినడమే సాధన అని శ్రద్ధ మేధతో వింటే ఆ సాధనే సిద్ధవుతుంది. అచిరేణ అధిగచ్చతి వెంటనే వస్తుంది. పరమేశ్వరుడు చాలా వెంటనే ఫలిస్తుందండి ఆయన్ని కానీ మనం ఆశ్రయిస్తే, అందులో ఏమీ సందేహం లేదు, సందేహం పడకూడదు. అందుకే మనకి విద్యారణ్యులు వాళ్ళు శంకర విజయం రాస్తూ గొప్ప మాట చెప్పారు, ఏమనంటే ఆదిశంకరుల్ని కన్న తండ్రి శివగురువు ఆర్యాంబ, ఆ శివగురువు సంతానం లేదని బాధపడుతున్నట్ట. అప్పుడు ఆర్యాంబ ఒక మాట చెప్తుంది, పరమేశ్వరుని ఆరాధిద్దామని. ఆరాధిస్తే ఫలిస్తుందా అనే సందేహాన్ని వెలిపుచ్చలేదనుకోండి, కానీ ఆమె సమాధానం చెప్తోంది, శివుణ్ణి ఆరాధించితే తప్పకుండా ఫలిస్తుంది. ఎలాగా అంటే ఆయన వైపు చేసే ఏ ఆరాధన కూడా ఒట్టిపోదు. ఎందుకు, సార్థకమైన అమోఘమైన పరమేశ్వరుడు కోసం చేస్తున్నావు కనుక అది అమోఘంగా ఫలిస్తే వ్యర్థం కాదు అని గొప్ప మాట చెప్తుందండి. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, విద్యారణ్యులు ఇచ్చిన గొప్ప మాట అది. నో దేవతాసు జడిమా జడిమా మనుష్యే అన్నది. దేవతల్లో జడత్వం లేదండి, మనుష్యుల్లోనే జడత్వం అన్నది. ఈ జడత్వంతో కూడుకున్న అజ్ఞానం అశ్రద్ధ దుర్మేధ ఇవన్నీ మనుషులకు కానీ దేవతలకు జడిమ లేదు. అందుకే నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నాది మొర వినలేదా అంటే వినకుండా ఉండాను, కానీ జడత్వమా, పూర్ణ చైతన్యుడు ఆయన వింటూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు, ఎప్పుడు ఏది కావాలో అది చేసి తెరుతాడు, అది శ్రద్ధ అంటే. ఆ మాట చెప్పింది ఆ అమ్మ, నో దేవతాసు జడిమా జడిమా మనిషే. ఆ నో దేవతాసు జడిమా అనేది గుర్తుపెట్టుకోవాలి, దేవతల్లో జడత్వం లేదు, పూర్ణ చైతన్యమైన వారు, వారు తప్పకుండా స్పందిస్తారు, అనుగ్రహిస్తారు. అందుకే అచిరేణ అధిగచ్చతి, తప్పకుండా సాధనానుగుణమైన ఫలం లభిస్తుంది సుమా. అందుకు సకలము పాపములకు కూడా ప్రాయశ్చిత్త సాధనమేది అంటే ఈ రుద్రమని ఇప్పుడు పురాణాలు ఎలా చెప్పాయో చెప్పిస్తాం, ఉపనిషత్తులు ఎలా చెప్పాయో చెప్పాం, ఇంకా ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ధర్మశాస్త్రాలు ఏం చెప్తాయంటే అనేకమైన కర్మలు చెప్తుంటాయి, ఆ కర్మల్లో వచ్చే లోపాలు ఎలా పూరించాలో ప్రాశ్చిత్త విధానాలు చెప్తుంటాయి. అన్ని ధర్మశాస్త్రములు ప్రాశ్చిత్తంగా చెప్పినది రుద్రాన్ని, అది విశేషం. రుద్రం ఎన్ని రకాలుగా మీరు వాడుకోవచ్చో చూడండి. తను ప్రాశ్చిత్తంగా చెప్పే మజ్జం పీత్వా గురుదారాంశ్చ గత్వా స్థేయం కృత్వా బ్రహ్మ హత్యాంచ కృత్వా భస్మచ్ఛన్నో భస్మశయ్యాశయాను రుద్రాధ్యాయి ముచ్యతే సర్వ పాపైః. ఈ పాపముల లిస్టు చెప్పి ఈ పాపముల నుంచి పోగొట్టగలిగే శక్తి రుద్రానికుంది సుమ. అంతేకాదు వేద మేక గుణం జప్త్వా తదన్నైవ విశుద్ధ్యతి. వేదం అంతా చదివితే ఆ రోజంతా అప్పుడు ఆ రోజుకు శుద్ధమవుతాడు, కానీ రుద్రైకాదశిని జప్త్వా తత్క్షణాదేవ శుద్ధ్యతి. రుద్రైకాదశిని జపించిన క్షణంలోనే శుద్ధత లభిస్తుంది సుమ. ఎలాగయ్యా అంటే గొప్ప ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ సూత సంహితలో. వృక్షస్య మూలసేకేన శాఖా పుష్యంతి వయ్యథ శివే రుద్రజపాత్ ప్రీతే ప్రీతాయే వాస్య దేవత అతో రుద్రజపాదేవా భుక్తి ముక్తి ప్రసిద్ధ్యతి. అయ్యా ఒక చెట్టుని చక్కగా వికసింపజేయాలి అన్నా, శక్తినివ్వాలన్నా దాని మూలానికి ఎలా నీళ్లు పోస్తామో రుద్రం జపించే చాలు సర్వదేవతలు సంతృప్తి చెందుతారు. విశ్వమంతా నిండిపోయిన వాళ్ళు దేవతలు. విశ్వమంతా నిండిపోయిన దేవతలు మనం అనుగ్రహించాలంటే ఒక్క రుద్రం చెప్తే చాలట, దేవతలందరూ కూడా మన ఎడల సుమనస్కులై అంటే సౌమనస్య భావం ప్రేమభావం కలిగి అనుగ్రహిస్తారు అని చెప్పి రుద్రం జపించడం వల్ల సమస్త భూమండలాన్ని శివునికి సమర్పించినటువంటి పుణ్యం లభిస్తుంది. అది విశేషం. ఏదైనా అర్పిస్తే కదండి దేవత సంతోషిస్తుంది అంటే, ఇవ్వగలిగినంత ఇస్తే ఆయన ఆనందిస్తాడు. ఒక్క రుద్రం చదివితే అదే గొప్ప సమర్పణాభావంట అని మనకి మరి యొక్క పురాణంలో శివపురాణంలో చెప్పబడినటువంటి విషయం. ఇలాగా శృతి స్మృతి పురాణములు అన్నీ కూడా రుద్రం గురించి చెప్తున్నాయి. ఇన్నిటి చేత కీర్తింపబడ్డటువంటిది. అలాగే ఇతిహాసం వైపు వస్తే మనకి గొప్ప గ్రంథమైనటువంటి మహాభారతం రుద్రం గురించి చాలా విశేషంగా చెప్పినది. ద్రోణ పర్వంలో అనుశాసన పర్వంలో ఇతరత్రా కూడా ప్రస్తావించబడుతూ శతరుద్రీయమనే ప్రత్యేక అధ్యాయం ఉంది. అందులో వ్యాసదేవుడు ఉపదేశిస్తాడు శతరుద్రీయాన్ని ఒక చోట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించడం కూడా మనకు కనిపిస్తుంది. ఇదే శ్రీకృష్ణుడు రుద్రాన్ని జపించడం అనేటువంటి విషయం మనకి కూర్మ పురాణంలో కూడా ప్రస్తావించబడుతున్నది. ఇలాగ మనం చూస్తే భోగార్థినో ముముక్షుత్వ ప్రాశ్చిత్తార్థినోపి వా రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యాన విద్యతే అని శివపురాణం చెప్తున్న మాట. భోగములు కోరేవారైనా మోక్షాన్ని కోరేవారైనా ప్రాయశ్చిత్తాన్ని కోరేవారైనా రుద్రోపనిషత్తుని పట్టుకుంటేనే వాళ్ళకి గతి లభిస్తున్నది అని చక్కగా వివరంగా మనకి శివపురాణం దీన్ని మించినటువంటిది లేదయ్యా అన్నారు. అసలు మనిషి దేనికోసం తాపత్రయపడతారు? దీనికి మన వేదం చక్కగా చెప్పింది. మన అవసరాలు మనకన్నా వేదమాలకు బాగా తెలుసు. పిల్లాడికి ఏం కావాలో తల్లికి తెలిసినట్లుగా వేదానికి తెలుసు, మనకేం కావాలో ఆ అమ్మకి తెలుసు. అందుకే అన్ని చెప్పింది. అనేక రకాల జీవులకి వారి వారి యొక్క జీవ లక్షణానుగుణమైన మార్గాలతో వారు పొందవలసిన దాన్ని పొందింపజేస్తుంది వేదమాత. అందుకేంటంటే అయ్యా జీవులకి రెండు కావాలి, ఒకటి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం. ఎవరికైనా అదే కదండి, ఇష్టమైనది రావడం ఇష్టం లేనిది పోవడం. ఈ ఇష్టం అనేది మళ్ళీ రిలేటివ్ టర్మ్, ఎవడి ఇష్టం వాడిది. చిన్నపిల్లవాడికి చాక్లెటే ఇష్టం, పెద్దవాడు తెలివి మీరిపోయాడు కనుక అంతమంతం శరణ ఉపగమ్య ఇష్టమైన బ్రహ్మమును శరణ వేడుతున్నాం అని చెప్పుకున్నారు బ్రహ్మవాదులు. అందుకు వారికి అది ఇష్టం. బ్రహ్మ భిన్నమైనదంతా వాళ్ళకి అక్కరే లేదు, పరమాత్మకు భిన్నమైనవేవి వారికి అక్కర్లేదు, పరమాత్మే కావాలి. అందుకు వాళ్ళకి అది ఇష్టం, మిగిలిన దాని ఇష్టం. అయితే వాళ్ళకి ఏది ఇష్టమో దానినిచ్చి, వీడికి ఏది ఇష్టమో వాడికి ఇదిచ్చి అన్నీ ఇవ్వగలేదు ఒకటి రుద్రంట. అవత వాడికి కావలసిన ఆ ఇష్టాన్ని ఇస్తుంది, వీడికి కావలసినటువంటి భోగములు ఏవైతే ఉన్నాయి ఇష్టములు ఇస్తుంది. అయితే భోగముల కోసం రుద్రాన్ని జపించినా తప్పులేదండి, ఏం తప్పులేదు. అయ్యా నాకేదో కష్టం వచ్చింది, రుద్రం పట్టుకున్నారు, మరి ఇష్టం అంటే బ్రహ్మమే అని చెప్పారు, నాకు అది ఇష్టం లేదు కాబట్టి రుద్రం నేను చెప్పను అంటే, దాని యందు నీకు ఇష్టం కావాలి అంటే ఆ ఇష్టం రాకుండా ఏదైతే చేస్తోందో ఆ పాపం పోవాలి కదా, ఆ పాపం పోవాలంటే రుద్రం చెప్పుకోవాలి.

0: మాటీవీలో ఇప్పటి వరకు ప్రసారమైన ద్వాదశ జ్యోతిర్లింగాల మహత్యం 12 ఎపిసోడ్లు, 6 విసిడీలుగా ఋషిపీఠం వారి వద్ద లభ్యమగును. మరియు శాంతి అనుశాసనిక పర్వాలు, శివలీలామృతం, రుద్రాభిషేకం విసిడీలు, శివపదం 1, 2, 3 భాగాలుగా ఆడియో సీడీలు, క్యాసెట్లు లభించును. వివరాలకు ఋషిపీఠం కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోన్ 0402765859 9444001091 0.
1: నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోసెస్ విల్ బీ బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. ఫిలాసఫికల్ డిస్కోసెస్ అండ్ పెరియ పురాణం లెక్చర్స్ ఇన్ తమిళ్ will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: Trimurtulalo Bhaktavatsaludu, భక్త వసంకరుడు, భక్త సులభుడు ఆ పరమేశ్వరుడే. అతడే సృష్టిస్థితిలే కారకుడు, మోక్షప్రదాత. ఆ పరమశివ ధ్యానమున ఈ లోకంలో సాధింపలేని కార్యమేదీ లేదు. భక్తులు కోరినంతనే వారి కోరికలు తీర్చే దయాసముద్రుడు ఆ స్వామి. ఆ శివభక్తుల కథలను శ్రీ శివారాధన అనే పేరుతో ప్రవచనాల రూపంలో మీకందిస్తున్నవారు స్వామి పరమానందనాథులు, మైసూరు అవధూత దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు, కనకాభిషేక గ్రహీత, గండపెండేర సన్మానిత, శ్రీ విద్యా రత్నాకర, శ్రీ విద్యా విశారద, డాక్టర్ క్రోవి పార్థసారథి గారు, అసోసియేట్ ప్రొఫెసర్, శాతవాహన కళాశాల, విజయవాడ.
3: ఆదినాథ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అగజ ఆనన పద్మార్కం గజా

0: अजन्तम् उपास्महे। सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकाम् समन्दहसिरेक्षणाम् सचरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषाम्बराम् जपाकुस्मभासुराम् जपनिधौ स्मरेदम्बिकाम् ह्रीङ्कारासनगर्भिता नलशिखाम् सौक्लीम् कलाबिभ्रतीम् सौवर्णाम्बरधारिणीम् परसुधाम् धौताम् त्रिनेत्रोज्ज्वलाम् वन्दे पुस्तकपाशमङ्कुशधराम् सृग्भूषिताम् उज्ज्वलाम् त्वाम् गौरीम् त्रिपुराम् परात्परकलाम् त्रिचक्रसञ्चारिणीम् दिव्यै नमः। हरिः ओम्। निराकारुडु निर्गुणस्वरूपुडु परब्रह्म, అతడే సృష్టి స్థితిలయకారకుడు, అతడే మోక్షప్రదాత. ఆ నిరాకారమే గనక సాకారమైనట్లయితే అతడే ఈశ్వరుడు, అతడే పరమేశ్వరుడు, బోళా శంకరుడు, భక్తవ శంకరుడు. భక్తుల యొక్క కోరిన కోరికలు ఎటువంటివైనా సరే వెంటనే తీర్చివేసేటటువంటి కారుణ్యమూర్తి. ఆ పరమేశ్వరుణ్ణి సేవించి తరించారు అనేక మంది. ఇప్పుడు శివపురాణము, లింగ పురాణము, పెరియ పురాణము, బసవ పురాణము, పండితారాధ్య చరిత్ర, కాశీఖండము, భీమఖండము, హరవిలాసము, శివరాత్రి మహాత్మ్యము, శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము మొదలైనటువంటి గ్రంథాలలోని ముఖ్యమైనటువంటి ఘట్టాలను తీసుకుని సామాన్యుడికి కూడా అర్థమయ్యేటటువంటి రీతిలో శివారాధన అనే పేరుతో సీడీగా సమర్పిస్తూ ఉన్నాను. గతంలో నేను ఇచ్చినటువంటి శ్రీ విద్యా సారథి లలిత రహస్యనామ భాష్యం, సప్తశతి భాష్యం, లలితా రహస్యోపనిషత్తు, సౌందర్య లహరి, దేవీ భాగవతం, శ్రీచక్రం, ఉపనిషద్ దర్శనం, బ్రహ్మసూత్రాలు మొదలైనటువంటి సీడీలు లాగానే దీన్ని కూడా ఆదరిస్తారు అని భావిస్తూ, ముందుగా నా గురుదేవులు విరజానందనాథ, సదానందనాథ, సుఖానందనాథులకు నమస్కరించి నన్ను ఆస్థాన విద్వాంసునిగా నియమించి గౌరవించినటువంటి అవధూత దత్తపీఠాధిపతి, సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి ధర్మ సంస్థాపన కోసం ఏర్పాటు చేయబడినటువంటి శృంగేరి, బదరి, పూరి, ద్వారకా పీఠాధిపతులకు నమస్కరించి ఇతర స్వామీజీలకు, మాతాజీలకు నమస్కరించి ఈ ప్రవచనాలు ప్రారంభిస్తూ ఉన్నాను. పండితులు, పరమేశ్వర భక్తులు, ఉపాసనాపరులు అందరూ కూడా నా ఈ ప్రయత్నాన్ని మన్నించి నన్ను ఆశీర్వదిస్తారు అని భావిస్తూ ఉన్నాను.
1: ఓం నమః శివాయ. యూఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.

శుక్రజమోహితం వర్క్షత్రజాతం భవభ్యాజం యక్షజ్యోతసిద్ధామనజాయుష్టామిష్టమేత్యా శ్రేషత్యమతే భాషో యంత్రమీయ స్వాహ శుక్రమస్యమృతమతి.

0: ஓம் நம சிவாய. டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹாவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. ஃபிலாசபிக்கல் டிஸ்கோசஸ் அண்ட் பெரிய புராணம் லெக்சர்ஸ் இன் தமிழ் will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: சித்திரம் வட்டதரோர் மூலே வ்ருத்தா சிஷ்யா குருர்யுவா குரோஸ்து மௌனம் வ்யாக்ஷ்யானம் சிஷ்யாஸ்து சின்ன சம்சயாஹ. சித்திரம் வட்டதரோர் மூலே, சித்திரம் வட்டதரோர், சித்திரம் இஸ் பெயிண்டிங், நவ் ஹியர் சித்திரம் இஸ் விசித்திரம். திஸ் இஸ் வெரி ஸ்ட்ரேஞ்ச். வாட் இஸ் ஸ்ட்ரேஞ்ச் ஹியர்? வட்டதரோர் மூலே இந்தி close to this the root of this banyan tree, vruddha shishyaha, the students, they are all old, and guru viva, he is young. Now students are old and teacher is young. It is very specifically put here. But disciples, what are they? They are sanakadis. Who are they? They are Sanakadis, Sanak, Sananta, Sanaka, Sanatkumara, etc. Now, these people are called as Chiranjeevis. Chiranjeevis means they are always young. Now, to represent this, there are people who paint Dakshinamurti as an older person and these people as kids, because they are always young. This is wrong description, because Vruddha Shishya Guru Yuva, it's very clearly said in the Shastras. Vruddha Shishya Guru Yuva, Vruddha Shishyaha, Shishyaha, these disciples, they are Vruddhaha, they are old. That is why I had to explain Vruddhatva. What is oldness? What is elderliness? Nya, Vaya, age, Tapaha, the practice, the kind of penance you have done, and Jnana, the knowledge. According to this, there is greatness, the elderliness. So, Shishyaha Vruddha, these people are old because of the age. Now, there is again another problem. Who is Dakshinamurti? Dakshinamurti is Isham, Tribhuvana Gurum Isham. He is the Lord of three worlds and he is the Guru. Now, if he is the Lord of all the three worlds, he is the person who created these Sanakadi, these four rishis. Now, he should be really elder than the disciples. He should be elderly than the disciples. Even according to age, you cannot put them as older. So, the idea is, Dakshinamurti is Jnana Swarupa. There is no age to knowledge. So, there is no change in knowledge. That is why he is youthful, brimming. So, that is the state. Tribhuvanam Vruddha Shishya Guru Vivaha. Guru is youth. And the disciples are old. Gurost Maunam Vyakshyanam. Maunam Vyakshyanam. Guru is explaining the Mauna. Maunam is what is the topic he is discussing. He is doing Vyakshya of. And Shishyastu Chinna Samshayaha. Because of that explanation, the disciples, whatever doubts exist in the disciples' mind, they are dispelled. The doubts are dispelled. The disciples' doubts are dispelled. Shishyastu Chinna Samshayaha. They are destroyed. Because of his eloquent speech. And Nidhaye Sarva Vidyanam Bhishaje Bhava Roginam Gurave Sarva Lokanam Dakshinamurtaye Namaha. నిధయే సర్వ విద్యానాం. దట్ దక్షిణామూర్తి ఈస్ నిధయే, నిధి ఈస్ గోడౌన్ ఆఫ్ వాట్ సర్వ విద్యానాం, ఆఫ్ ఆల్ ది విద్యాస్, ఆఫ్ ఆల్ ది నాలెడ్జ్. హీ ఈస్ ది నిధి, ట్రెషర్. భిషజే భవరోగినాం, అండ్ భవరోగ, భవరోగ మీన్స్ సంసార. ఫార్ ద సంసార హీ ఈస్ ది భిషజ్, భిషక్. భిషజ్ మీన్స్ ది డాక్టర్. ప్రథమో దైవ్యో భిషక్, ఇన్ రుద్ర ఆల్సో ఇట్ ఇస్ సెట్ ప్రథమో దైవ్యో భిషక్. హీ ఈస్ ది డైటీస్, ఆల్ ది డైటీస్ డాక్టర్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ డాక్టర్ ఈస్ భవ రోగినాం భిషజం, భిషజ్. హీస్ ది భిషక్ ఆఫ్ భవ రోగీస్, సంసార రోగీస్, పీపుల్ హూ ఆర్ టార్మెంటెడ్ బై సంసార. ఫార్ దెమ్ హీఈస్ ది డాక్టర్. గురవే సర్వలోకానాం, అండ్ దిస్ దక్షిణామూర్తి ఇస్ గురవే సర్వలోకానాం. అగైన్ సీ ది సేమ్ ఐడియాస్ ఆర్ వాట్ ఆర్ రిప్రజెంట్, దట్ ఇస్ వై దే డోంట్, మెనీ ఆఫ్ దెమ్ డోంట్ అక్సెప్ట్ దీస్ టూ లైన్ శ్లోకాస్, దే అక్సెప్ట్ ఓన్లీ దీస్ ఫోర్ లైన్ శ్లోకాస్. బికాస్ ఆచార్యేంద్రం కరగళిత చిన్ముద్రం మౌన వ్యాఖ్య ప్రకటిత పర, దెన్ హియర్ ది సేమ్ థింగ్ ఇస్ సెడ్, గురు అస్తు మౌనం వ్యాఖ్యానం, దెన్ వర్షిష్టాంతైర్దివశ్రీగణై, హియర్ శిష్యా వృద్ధ శిష్య గురు వివాహ, సేమ్ థింగ్ ది ఐడియా. అండ్ త్రిభువనం గురుమీశం గురవే సర్వలోకానాం, ది సేమ్ ఐడియాస్ ఆర్ వాట్ ఆర్ రిప్రజెంట్ ఇన్ దీస్ టూ లైన్ శ్లోకాస్, అనుష్టుప్ఛంద శ్లోకాస్. సో మెనీ పీపుల్ డోంట్ అక్సెప్ట్ దీస్ అనుష్టుప్ఛంద శ్లోకాస్. గురవే సర్వలోకానాం, హీఈస్ ది గురు ఆఫ్ ఆల్ ది లోకాస్, ఆల్ ది వరల్డ్స్. దక్షిణామూర్తయే నమః, టు దట్ దక్షిణామూర్తి ఐ సల్యూట్, ఐ బో. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం తస్య వాచకః ప్రణవః, యోగ సూత్రస్య తస్య వాచకః ప్రణవః. హీ ఇస్ పాయింటెడ్ అవుట్ టు, హీ ఇస్ నేమ్డ్, హీ ఇస్ పాయింటెడ్ అవుట్ టు బై దిస్ నేమ్ కాల్డ్ ప్రణవ. ఓంకార. ఓం నమః ప్రణవార్థాయ, ఐ సల్యూట్ టు దిస్ హూ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్రణవ. ఓంకార. ప్రణవ అర్థాయ, వన్ హూ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ప్రణవ, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ప్రణవ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ప్రణవ. సో ప్రణవార్థాయ, అండ్ వాట్ ఇస్, హూ ఇస్ హీ? శుద్ధ జ్ఞానైకమూర్తయే, శుద్ధ జ్ఞాన ఏకమూర్తయే, వన్ హూ ఇస్ ప్యూర్ నాలెడ్జ్, నాలెడ్జ్ నిత్య శుద్ధ బుద్ధ, నిత్య శుద్ధ బుద్ధ, శుద్ధ బుద్ధ, బుద్ధ ఇస్ జ్ఞాన. సో వన్ హూ ఇస్ ప్యూర్ నాలెడ్జ్, దెర్ ఇస్ నో ఇంప్యూరిటీస్ ఎనీ ఆఫ్ ఎనీ సార్ట్. మూర్తయే దక్షిణామూర్తయే, శుద్ధ జ్ఞానైక మీన్స్ శుద్ధ జ్ఞాన మీన్స్ దక్షిణ. మూర్తయే శుద్ధ జ్ఞానైక మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ, అండ్ హూ ఇస్ డివైడ్ ఆఫ్ ఎనీ మలాస్, ఎనీ డర్ట్స్, ఎనీ కైండ్ ఆఫ్ త్రిపుటీస్ ఆర్ డ్యువాలిటీస్ ఆర్ ది ట్రినిటీస్ వాట్ ఎవర్ ఇస్ ది ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ ఎగ్జిస్ట్ దే ఆర్ ఆల్ మలాస్. సో హీ ఈస్ డివైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ మలాస్. అండ్ ప్రశాంతాయ, బికాస్ హీ ఈస్ డివైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ మలాస్, ఎనీ ఆఫ్ దీస్ డిస్టర్బెన్స్, ఎనీ ఆఫ్ దీస్ ట్రబుల్స్, హీస్ ప్రశాంత, హీస్ అట్ పీస్. దట్ దక్షిణామూర్తి, టు దట్ దక్షిణామూర్తి ఐ సల్యూట్, ఐ బో. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరః గురుః ఆత్మా ఇతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరః ఈస్ లార్డ్, హీస్ ది గురు, ఆత్మా హీస్ ది సెల్ఫ్, హీస్ ది లార్డ్, హీస్ ది గురు, అండ్ హీస్ ది సెల్ఫ్. ఇన్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ హీఈస్ ది వన్ హూ ఎగ్జిస్ట్, meaning atma, the self, the disciple, guru, the perceptor who teaches, and the ishvara about whom he is going to give the knowledge. Tatutvam asi. This Tatutvam asi, this meaning is what is represented. The teacher, he is going to give you the knowledge of Tatutvam. The knowledge of Tat and Tvam. Tat Padartha Shodhana and Tvam Padartha Shodhana. By doing, purificating the Tat and Tvam, the meaning of Tat and Tvam, to gain the knowledge of Tat and Tvam. By gaining the knowledge of Tat and Tvam, he is going to give you, impart you the knowledge of yourself. So, Ishvaraha, he is the Ishvara on which, about which you are going to learn. He is the Guru who is teaching, who is going to teach you that knowledge. And Atma, he is the self in you, who represents all the three states, the Guru, the knowledge, the self, and me, I, the student, disciple. So, one who exists in all these three states, in all these three planes, in all these three levels, iti murti bheda vibhagine, murti bheda vibhagine, in these three forms, one who exists. To show there is no duality, everything is that Ishvara. Isha vasyamidakam sarvam. Everything is that Ishvara. To prove that, he says, Ishvaro guru ratmiti. Vyomavadhyapta dehaya. How can you be so sure? Isha vasyamidakam sarvam. Isha vasyam. Isha vasyam means Ishena acharitam, covered by Ishvara. Vyomavadhyapta dehaya. One whose body, dehaya, one whose body, vyapta, all pervading, pervading. Vyapta means pervading, pervading like water. Vyomavatu, like this space. It is all pervading like space. One whose body is all pervading like space. Isha vasyam, ishena achaditam, vyomavatu vyapta dehaya, same meaning. Dakshinamurtaye namaha. To that Dakshinamurti, I salute. Vishpam darpana drishyamana nagari tulyam nijantargatam pashyan atmani maya vahirvodghutam yatha nidraya yas sakshat kurute prabodha samaye svatmanameva dvayam tasmai shri guru murtaye namayidam shri dakshina murtaye. Now these are the shlokas, this mauna vyakshanam, this vishvandarpanam, these are the shlokas which are normally commented upon as dakshina murti shloka, because this ishvara guru atmiti is the mangala charana of manasullasa, the commentary on dakshina murti shloka by Sureshwaracharya, Bhagavan Sureshwaracharya. He has commented upon this Dakshinamurti slokas. And there, Ishvaro Guru Ratmeti is the Mangalacharana he is writing. It is in his commentary this sloka comes. So, Vishvam Darpana Drushyamana Nagari. What is this Vishva? What is this Jagat? Vishvam

ప్రణయామి సమస్యాకల్మేకి నన్నమోహగ్రహేమేక్షేణం భద్రస్య నామ శివేంద్రైర్పురోపభ్రశుక్రేభిత్రిజైరంగైలారాధశుభరణశుభూరేర్నవోయోరగ్రద్రాదుల్యం హరగంధిగంధయ్వన్నోజీరద్రస్తృతం గచ్చతంగిమానం భీమోపాతృభుగ్రా

ప్రాణప్రభవే నమః, అవ్యయాయ నమః, లోకపాలాయ నమః, అంతర్హితాత్మనే నమః, కల్పాదయే నమః, కమలేక్షణాయ నమః, వేదశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః, నియమాయ నమః, నియమాశ్రయాయ నమః, చంద్రాయ నమః, సూర్యాయ నమః, శనయే నమః, కేతవే నమః, విరామాయ నమః, విద్రుమచ్చవయే నమః, భక్తిగమ్యాయ నమః, పరం బ్రహ్మ మృగబాణార్పణాయ నమః, అనఘాయ నమః, అద్రిరాజాలయాయ నమః, కాంతాయ నమః, పరమాత్మనే నమః, జగద్గురవే నమః, సర్వకర్మాచలాయ నమః, త్వష్ట్రే నమః, మంగళాయ మంగళావృతాయ నమః, మహాతపసే నమః, దీర్ఘతపసే నమః, స్థవిష్ఠాయ నమః, స్థవిరాయ నమః, ధ్రువాయ నమః, అహ్నే నమః, సంవత్సరాయ నమః, వ్యాప్తయే నమః, ప్రమాణాయ నమః, పరమాయ నమః, తపసే నమః, సంవత్సరకరాయ నమః, మంత్రాయ ప్రత్యయాయ నమః, సర్వదర్శనాయ నమః, అజాయ నమః, సర్వేశ్వరాయ నమః, స్నిగ్ధాయ నమః, మహారేతసే మహాబలాయ నమః, యోగినే నమః, యోగ్యాయ నమః, మహారేతసే నమః, సిద్ధాయ నమః, సర్వాదయే నమః, అగ్నిదాయ నమః, వసవే నమః, వసుమనసే నమః, సత్యసర్వపాపహరాయ నమః, హరాయ నమః, అమృతాయ శాశ్వతాయ నమః, శాంతాయ నమః, బాణహస్తాయ ప్రతాపవతే నమః, కమండలుధరాయ నమః, ధన్వినే నమః, వేదాంగాయ నమః, వేదవిదే నమః, మునయే నమః, భ్రాజిష్ణవే నమః, భోజనాయ భోక్త్రే నమః, లోకనేత్రే నమః, దురాధరాయ నమః, అతీంద్రియాయ నమః, మహామాయాయ నమః, సర్వావాసాయ నమః, చతుష్పథాయ నమః, కాలయోగినే నమః, మహానాదాయ నమః, మహోత్సాహాయ నమః, మహాబలాయ నమః, మహాబుద్ధయే నమః, మహావీర్యాయ నమః, భూతచారిణే నమః, పురందరాయ నమః, నిశాచరాయ నమః, ప్రేతచారి మహాశక్తయే నమః, మహాద్యుతయే నమః, అనిర్దేశ్య వపుషే నమః, శ్రీమతే నమః, సర్వహార్యమితాయ నమః, గతయే నమః, బహుశ్రుతాయ నమః, బహుమయాయ నమః, నియతాత్మనే నమః, భవోద్భవాయ నమః, ఓజస్తేజోద్యుతికరాయ నమః, నర్తకాయ నమః, సర్వకామకాయ నమః, నృత్యప్రియాయ నమః, నృత్యనృత్యాయ నమః, ప్రకాశాత్మనే ప్రతాపనాయ నమః, బుద్ధస్పష్టాక్షరాయ నమః, మంత్రాయ నమః, సన్మానాయ నమః, సారసంప్లవాయ నమః, యుగాదికృద్యుగావర్తాయ నమః, గంభీరాయ నమః, వృషవాహనాయ నమః, ఇష్టాయ నమః, విశిష్టాయ నమః, శిష్టేష్టాయ నమః, శరభాయ నమః, శరభాయ ధనుషే నమః, అపాంనిధయే నమః, అధిష్టాన విజయాయ నమః, జయకాలవిదే నమః, ప్రతిష్ఠితాయ నమః, ప్రమాణజ్ఞాయ నమః, హిరణ్యకవచాయ నమః, హరయే నమః, విరోచనాయ నమః, సురగణాయ నమః, విద్యేశాయ విబుధాశ్రయాయ నమః, బాలరూపాయ నమః, బలోన్మాథినే నమః, వివర్తాయ నమః, గహనాయ గురవే నమః, కరణాయ నమః, కారణాయ నమః, కర్త్రే నమః, సర్వబంధవిమోచనాయ నమః, విద్వత్తమాయ వీతభయాయ నమః, విశ్వభర్త్రే నమః, నిశాకరాయ నమః, వ్యవసాయాయ నమః, వ్యవస్థానాయ నమః, స్థానదాయ నమః, జగదాదిజాయ నమః, దుందుభాయ నమః, లలితాయ నమః, విశ్వస్మై నమః, భవతాత్మాత్మని సంస్థితాయ నమః, వీరేశ్వరాయ వీరభద్రాయ నమః, వీరఘ్నే నమః, వీరభృద్విరాజే నమః, వీరచూడామణయే నమః, వేత్రే నమః, తీవ్రనాదాయ నమః, నదీధరాయ నమః, ఆజ్ఞాధారాయ నమః, త్రిశూలినే నమః,
க்ஷிபிவிஷ்டாய நமஹ, சிவாலயாய நமஹ, பாலகில்யாய நமஹ, மஹாசாபாய நமஹ, திக்மாம்ஷவே நமஹ, நிதயே அவ்யயாய நமஹ, அபிராமாய நமஹ, சுஷரணாய நமஹ, சுப்ரமண்யாய நமஹ, சுதாபதயே நமஹ, மகவதே கௌஷிகாய நமஹ, கோமதே நமஹ, விஸ்ராமாய நமஹ, சர்வசாசனாய நமஹ, லலாடாக்ஷாய நமஹ, விஸ்வதேஹாய நமஹ, சாராய நமஹ, சம்சார சக்ரப்ருதே நமஹ, அமோகதண்டினே நமஹ, மத்யஸ்தாய நமஹ, ஹிரண்யாய நமஹ, ப்ரஹ்மவர்ச்சசினே நமஹ, பரமார்த்தாய நமஹ, பரமயசே நமஹ, சம்பராய நமஹ, வியாக்ரகாய நமஹ, அனலாய நமஹ, ருச்சயே நமஹ, வரருச்சயே நமஹ, வந்தியாய நமஹ, வாசஸ்பதயே நமஹ, அஹர்பதயே நமஹ, ரவயே விரோசனாய நமஹ, ஸ்கந்தாய நமஹ, சாஸ்திரே வைவஸ்வதாய நமஹ, அஜனாய நமஹ.

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: ఇది కైవల్యమునకు సంబంధించిన విషయం. సరే, కైవల్యం గొడవ అక్కడ ఉంచుదాం. అసలు ఉన్న జీవితం గురించి ఏం ఆలోచన? ఈ జీవితంలో మనం నిత్యం రెండింటి కోసం గొడవ పడుతూ ఉంటాం. ఒకటి సిద్ధి, రెండవది శుద్ధి. రెండింటి కోసం అనుకుంటున్నాం కానీ చాలామంది ఒక్కదానికోసమే గొడవ పడుతూ ఉంటారు. సిద్ధి, శుద్ధి గురించి ఆలోచనే లేదు ఇక్కడ. కానీ శుద్ధి లేనిది సిద్ధి లేదు. ఎవరైనా నేను శుద్ధుణ్ణి కావాలి అని దేవుడికి నమస్కరించారో లేదో వారిని వారు ప్రశ్నించుకోవచ్చు. నేను పవిత్రుణ్ణి కావాలి, నేను నిర్మలుణ్ణి కావాలి అని కోరుకోవడం చాలా గొప్ప విషయం. అయితే నిజంగా పాపం పోగొట్టుకోవాలి అనే సంకల్పం కలగాలంటే ఏదో పుణ్యం చేసుకుని ఉండాలండి. అది విశేషం. పాపాలు పోగొట్టుకోవాలని బుద్ధి పుట్టడం చాలా విశేషం. ఉన్న పాపాలు అలాగే ఉంచుకుని కొత్తవి చేసుకుంటూ గడుపుతూ ఏదో మనమే ప్రపంచాన్ని నిర్వహించేస్తున్నామనుకుని అహంకరించేవారు మరికొన్ని పాపాలు ముట్టుకట్టుకుంటూ ఉంటారు. వీటన్నిటినీ పోగొట్టుకోవాలి అంటే ఏది శరణ్యం అంటే రుద్రం శరణ్యం అని చెప్తూ, ఏ శతరుద్రయం అధీతే సో అగ్నిపూతో భవతి. చూడండి ఎంత విశేషం చెప్తున్నారు. శతరుద్రియాన్ని ఎవరు అధ్యయనం చేస్తున్నారో వారు అగ్నితో శుద్ధమైనట్లుగా శుద్ధి అవుతారట. అగ్నిపూత అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే సురాపానాత్పూతో భవతి, వాడు ఎప్పుడైనా త్రాగరానివి త్రాగితే ఆ దోషం నుంచి విమోచన లభిస్తుంది. అంతేగాని చదివేం కనుక మళ్ళీ తాగచ్చని కాదు ఇక్కడ అర్థం. వాడు ఒకప్పుడు తాగిన దోషం పోయి మళ్ళీ ఆ బుద్ధి పుట్టకుండా ఉండడానికి. ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాలంటే ప్రాయశ్చిత్త కర్మ గురించి కొంచెం తెలుసుకోవాలి. ప్రాయశ్చిత్త కర్మ చేయాలి అంటే ఇదిగో వైదికమైనటువంటి ఈ విషయాలు మనం ఆధారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ప్రాయశ్చిత్తం చేసుకుంటాం చేసిన పాపాలకి. అది ఈ జన్మలోవే కాదు, గత జన్మల్లోవే. భగవంతుడు మానవ జీవితం ఎందుకు ఇచ్చాడంటే ప్రాయశ్చిత్తం కోసం ఇచ్చాడట. పురాణాలు చెప్తున్న విషయం చూడండి. ఏ శుద్ధత లేకపోవడం వల్ల మన పరమేశ్వరుని చేరలేకపోయేమో ఆ శుద్ధత పొందడానికి అవకాశం మానవ జన్మ. అది విశేషం. అందుకు ఆ పవిత్రత కోసం, ఆ శుద్ధత కోసం ఇవ్వబడినటువంటిది మానవ జన్మ. అందుకు మానవ జన్మని దేనికి వినియోగించుకోవాలి? ప్రాయశ్చిత్తం కోసం వినియోగించుకోవాలి. ప్రాయశ్చిత్తం పొందాలంటే ఏమిటి చేయాలి అంటే ముందు పశ్చాత్తాపం చెందాలిట. పశ్చాత్తాపం చెందితేనే ప్రాయశ్చిత్తానికి అర్హత వస్తుంది. అది విశేషం. అయ్యో పాపం చేసేనే దాని నుంచి బయటపడాలి అని తపించిన వాడు ప్రాయశ్చిత్తం చేయాలి. పశ్చాత్తాపం లేని వాడి

ప్రాయశ్చిత్త అర్హత లేదు. ఇది తెలియకి చాలా మంది ఏమంటారంటే పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం అండి అని కదా. పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తానికి అర్హత, అది విశేషం. అలా పశ్చాత్తప్తుడై నా పాపములన్నీ ఎలాగ పోతాయి అంటే నేనున్నాను అని చెప్తూ రుద్రం ముందుకు వస్తుంది. కాశీక్షేత్రం ఎలాగ సర్వ పాపముల్ని దహనం చేయడానికి ఉన్నదో శతరుద్రీయం అలా ఉన్నదిట. అందుకే సురాపానాత్ పూతో భవతి, బ్రహ్మహత్యాత్ పూతో భవతి, కృత్యాకృత్యాత్ పూతో భవతి. చెయ్యరానివి చెయ్యడం, అలాగే చెయ్యవలసినవి వదిలేయడం, ఈ రెండు మహాపాపాలు. ఆ మహాపాపాల నుంచి ఇది విముక్తం చేస్తుంది, అవిముక్తమైన కైవల్య స్థితినిస్తుంది గనక. తస్మాత్ అవిముక్తమాశ్రితో భవతి. దీనిని సన్యాసి కూడా పఠించాలి అన్నారు. అది ఒకటి విశేషం చూడండి. వేదంలో శతరుద్రం యొక్క ప్రశస్తి ఎందుకు చెప్తున్నారంటే, అత్యాశ్రమి సర్వదా సకృద్వా జపేత్ అని ఇక్కడ వివరిస్తున్నారు. ఇది కైవల్యోపనిషత్తు అనే ఉపనిషత్తులో మాటది ఇవన్నీ కూడా. అంటే రుద్రం గురించి ఉపనిషత్తుల్లో అనేక చోట్ల చెప్తున్నారు, కైవల్యోపనిషత్తులో చెప్తున్న మాటలేదు. ఇందులో అత్యాశ్రమి అంటే మూడు ఆశ్రమములకు అతీతులైనటువంటి వాడు ఎవడో అతను అత్యాశ్రమి. అత్యాశ్రమికి వేదాధికారం లేదు. సన్యాసిగా అయిన వాడు మళ్ళీ వేదాన్ని అధ్యయనం చెయ్యరాదు. అతను కేవల ప్రణవోపాసనే చెయ్యాలి. కేవల ప్రణవం గృహస్థు చేయరాదు, బ్రహ్మచారి చేయరాదు, వానప్రస్థు చేయరాదు. ప్రణవాన్ని కేవలం సన్యాసి మాత్రమే జపించాలి. ప్రణవం తప్ప మరేది జపించకూడదు. అలాంటి సన్యాసి కూడా రుద్రాన్ని మాత్రం ఎల్లవేళలా జపించాలి. సమయం లేకపోతే ఏదో ఒక్కసారైనా జపించు, ఒక్క మంత్రమైనా జపించు రుద్రంలో, కానీ విడిచిపెట్టరాదు. ఎందువల్ల, యతులు కూడా నిత్యం మననం చేయవలసిన బ్రహ్మతత్వం ప్రణవతత్వమే ఇది అని చెప్పడం. అందువల్లనే దీనికి జ్ఞానకాండలో అత్య ఉత్కృష్టమైన స్థానం ఇవ్వబడింది అని కైవల్యోపనిషత్తు చెప్తున్నది. అంత గొప్ప విశేషం సుమా ఇందులో చెప్పబడుతున్నది అని వివరించారు. ఇలా మనం గమనించినప్పుడు రుద్రం యొక్క గొప్పతనం చెప్తూ ఉంటే రుద్రుడు ఆనందిస్తాడు. అందుకు చెప్పుకోవడం ఇవన్నీ కూడా. రుద్ర మంత్రాలని ప్రస్తుతిస్తున్న కొద్దీ పరమేశ్వరుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క శబ్దస్వరూపాన్ని కూడా ప్రస్తుతిస్తున్నాం. అంతేగాని ఇంకా ఎన్నో ఉదాహరణలు చెప్తారండి రుద్రం గొప్పతనం గురించి. అనుకోవద్దు, రుద్రం గురించి మొత్తం 9 రోజుల్లో చెప్పలేనన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. అయినప్పటికీ అందులో చెప్పబడి ఆ పరమేశ్వర స్వరూపాన్ని వీలైనంత గమనించడం మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మొత్తంగా కలుపుకుని ఒక్కసారి శతరుద్రీయం మహిమను చెప్పుకుంటే పరమేశ్వరుడు సంతోషిస్తాడు. దీని గురించి మనకి స్కాందంలోనే బ్రహ్మోత్తర ఖండమని అందులో గొప్ప కథ చెప్పబడిందండి. ఈ కథ శతరుద్రీయానికి చెప్పబడినప్పటికీ కూడా మనం అన్నిటికీ అన్వయించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం తరించడానికి పరమేశ్వరుడు అనేక సాధనలు పెట్టాడు. అందులో కలి వస్తున్నాడు అనగానే ఆ ఈశ్వరుడు దయ చూపించట ప్రజల మీద. ఎందుకంటే దెబ్బ తగిలిన పిల్లవాడి మీదే జాలి ఉంటుందండి, ఎవరికైనా తల్లికి కూడా. వాడు పాపం కొద్ది వచ్చినప్పటికీ కూడా జాలే. చూడండి, కొందరు చాలా తప్పులు చేస్తారు, మనకు వాడి మీద చాలా కోపం ఉంటుంది. కానీ వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏడుపు మొహం పెట్టుకుని కొంచెం కనిపించగానే మనమేమి ఆనందం. పరమేశ్వరుడు కూడా పాపం అలాంటి జాలి గలవాడే పాపం ఆయన. అందుకే ఆయన గత యుగాలలో పాపజీవులు ఎవరైతే ఉంటారో వారందరి కోసం కలియుగం ఒకటి కేటాయించాడు. అక్కడ పంపిస్తాడు వీళ్ళందరినీ. అయినప్పటికీ వాళ్లకు కూడా తరించడానికి ఒక మార్గం పెట్టి, వీళ్ళు ఎలా తయారయ్యారంటే ఆ మార్గం కూడా పట్టించుకొని కుతర్కాలుగలోనే భ్రష్టులైపోతున్నారట. అంటే పరమేశ్వరుడు కరుణ ఎంత గొప్పదో వీళ్ళ దౌర్భాగ్యాలు అంతకన్నా గొప్పవి అని శాస్త్రం చెప్తున్నది. ఏతాదృశీ తవ కృప భగవన్ మమాపి దుర్దైవ మీదృశమిహాదని నానురాగ అంటారు చైతన్య మహాప్రభువులు. స్వామి, నీ కృప చాలా గొప్పదే, నామస్మరణాదన్యోపాయం నహిపశ్యామో భవతరణి అన్నారు ఆయన. నామస్మరణ చేస్తే చాలు, ధన్యులైపోతారు అని మనం ఒప్పుకోం. ఆ ఎవరన్నారండి, ఇంకేదైనా చేద్దాం, ఇంకా వ్యామోహం, ఈ మంత్రాలు ఆ తంత్రాలు ఇవన్నీ పట్టుకోవడం, పోని ఉన్న దివ్యనామాలను తీసుకొచ్చి ఇంకెవరి నామాలకో తోకలు తగిలించి జపించడం, దానివల్ల ఏం ప్రయోజనాలు వస్తాయి చెప్పండి, దోషాలు కూడా వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెడుతున్నా అంటే ఆయన అన్ని ఇచ్చినా ఇంకా అన్నారు కానీ నామానికంత ప్రాధాన్యం ఉందా అండి అని మరొకడు. ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయి? ఈ కథ తీస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఒకసారి పాపం నరకలోకం ఖాళీ అయిపోయిందిట, యమలోకం. యముడికి చాలా బాధగా ఉంది. ఎవరికైనా ఒక ఆఫీసు అన్ని ఇస్తే చక్కగా చేతి నిండా పని ఉంటే సంతోషం. ఈ రోజుల్లో పని లేకపోతే సంతోషం, పడుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళి. కానీ యముడు వాళ్ళందరూ అంటే బద్దక జీవులు కారు కదా, వాళ్ళు చక్కగా పని చేయాలనుకుంటున్నారు. పని చేయాలంటే పని లేదు, ఒక్క పాపి లేట. పాపులు ఎవరూ రావడం లేదు. చూశాడు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటాం, ఈ పాపులు ఎవరూ రావట్లేదు. అసలు పాపుల్ని నా దాకా తీసుకొచ్చే ఏజెంట్స్ కొందరు ఉన్నారు కదా, వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూద్దామని వాళ్ళందరినీ పిలిపించాడు సమావేశం.
ఎవరా ఏజెంట్లు అంటే పాపాలని పెంచే ఏజెంట్స్ కొందరున్నారు, వాళ్లే పాప రూప దేవతలు. వాళ్ళు మనలో పాపపు బుద్ధుల్ని ప్రేరేపిస్తూ ఉంటారట. వాళ్ళు ఊరికనే పనికి మాలి రారు, వాడి సంస్కారానికి అనుగుణంగానే వస్తారు. ఇప్పుడు తడి తేమ తగిలితేనే పురుగులు పట్టుకొస్తాయి, అవునా కదా? అందుకని పురుగులు వాటంతటే వస్తాయా? అవి పుట్టడానికి కావలసిన వాతావరణం ఉన్న చోట అవి వస్తాయి. అలాగే పాపాలు రావడానికి కావలసినటువంటి వాతావరణం అన్ని ఏర్పరచుకుంటే అవి వచ్చి బుద్ధుల్లో కూర్చుంటాయి అన్నమాట. అలాగ రోగ రూప దేవతలు, పాపరూప దేవతలు, ఇంకా భూతప్రేత పిశాచ దుష్టశక్తులు వీటన్నిటిని పిలిపించాడు. ఎందుకంటే వాటి ద్వారా వెళ్లే వాళ్ళందరూ ఈ లోకాలకు చేరుకుంటారు, అది విశేషం. అందుకే ఏజెంట్స్ అందరినీ పిలిపించాడు. ఏం మీరు సరిగ్గా పనిచేస్తున్నట్లేదు, ఖాళీగా ఉంది నరకలోకం, ఏమిటి మీరు నిర్ణయించుకున్నారు అంటే వాళ్ళందరూ యముణ్ణి నమస్కరించి అంటున్నట్ట, మా పని మేము చాలా తీవ్రంగా చేస్తున్నాం కానీ మేము చెయ్యలేకపోతున్నాం, ప్రయత్నిస్తున్నాం కానీ మా వల్ల అవ్వడం లేదు. ఎందుకంటే ప్రజల్లోకి ప్రవేశించి పాప బుద్ధులు పుట్టించి ప్రేరేపిద్దామంటే అన్ని చోట్ల కూడా అధునావర్తితం లోకే నశక్తాస్మ స్వయం ప్రభో, ఇప్పుడు మేము లోకంలో తిరగడానికి మా సమర్థత చాలడం లేదు. ఎందుకంటే గ్రామే గ్రామే నదీ తీరే పుణ్యే శ్వాయతనేషు చ రుద్రజాప్యేన పర్యాప్తే కథం పరిచరేమహి. ప్రతి గ్రామంలోని, ప్రతి నదీ తీరంలోని, ప్రతి ఆలయంలోని కూడా మాకు రుద్రమంత్రాలు వినిపిస్తూ ఉంటే మేము వెళ్ళలేకపోతున్నాం అక్కడికి అన్నట్టు, అది విశేషం. ఈ కారణం చేత రుద్రజాప్య ప్రభావైన నిర్దగ్ధాశ్చైవ విద్రుతా, మేము వెళదామని వెళుతూ ఉంటే మేము కాలిపోతున్నాము. రుద్రం జపిస్తూ ఉంటే ఏం పుట్టుతాయి, మంటలు పుడతాయట, అది విశేషం. రుద్రం జపిస్తే మంటలు పుడతాయి. ఏ మంటలు? మనల్ని తగలబెట్టే మంటలు కాదు, మన మీదకి వచ్చి పడేటటువంటి వాటిని తగలబెట్టే మంటలు మన నుంచి సృష్టించగలిగే శక్తి రుద్రానికి ఉంది. అందుకే రుద్రం జపించే ముందు ఒక మాట అంటారు, యమదూతా యక్ష యమదూతా శాకిని ఢాకిని సర్పస్వాపద తతో భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస, ఇవన్నీ కూడా సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు అని. ఇవన్నీ నన్ను ఎలా చూస్తాయి అంటే జ్వలంతం, ఒక మండుతున్న అగ్నిగోళాన్ని చూసినట్లుగా అవి చూస్తాయి, చూసి పలాయనం చిత్తగిస్తాయి, వాటికి కనిపిస్తాయట. అందుకు పాపదేవతలు రోగదేవతలు ఇత్యాదులు దరికి రాకుండా చేసే ఒక మహా అగ్ని పంజరంలాగా ఈ శతరుద్రీయ మంత్ర రాసి ఆ జపించేవాడు చుట్టూ ఆవరించి వాణ్ణి కాపాడుతుంది. అలాగ ప్రతి గ్రామం, ప్రతి నగరం, ప్రతి దేవాలయం, ప్రతి నదీ తీరం కూడా ఈ దివ్యమైన రుద్రశక్తితో నిండిపోయింది గనక మాకు అక్కడ ప్రవేశించడానికి చోటు దొరకట్లేదు, అందువల్ల మేమేమీ తేలేకపోతున్నాం ఇక్కడ అని చెప్తే వెంటనే యముడు వీళ్ళందరినీ పట్టుకుని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట. ఎందుకంటే నువ్వే నాకు ఆఫీసు పని అప్పు చెప్పు, పనేమీ లేదు, పోర్ట్ఫోలియో మార్చు అని అడగడానికి వెళ్ళాడు యముడు. వెళితే బ్రహ్మగారు, ఓహో అసలు వీళ్ళు ఇంత పని చేస్తున్నారు కనుక ప్రధానికి ఒక టైం ఇవ్వాలి, దేనికైనా ఒక టైం. అందుకే పరమేశ్వరుడు ఎందుకంటే ఇంత చేస్తున్నా ఊరుకుంటున్నాడు అంటే అలా చెయ్యగా అనుభవించడానికి తగ్గ కర్మ ఎవడు చేస్తున్నాడో వాడి కోసం ఒక టైం పెడతాడే. అన్నీ పరమేశ్వరుడు వాడి వాడి కర్మానుగుణంగా ఏర్పాటు చేయాలి. మరి నరకలోకం కూడా ఫిల్ చేయాల్సిన ఒక టైం ఉంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి ఇంత వీళ్ళు చేస్తున్న తపస్సుని దెబ్బతీయడానికి ఒక రెండు శక్తులు పంపించాడు. వాటినేమిటి అంటే రుద్రజాప్య విఘాతార్థం ఉపాయం పర్యకల్పయత్. రుద్రజపానికి విఘ్నం ఏర్పడడానికి ఇద్దరిని పంపించట. వాళ్ళెవరంటే అశ్రద్ధాంచైవ దుర్మేధాం అవిద్యాయా ఉభేసుతే. అవిద్యకి ఇద్దరు కొడుకులు ఉన్నట్ట, వాళ్ళిద్దరిని పంపెట్ట. అవిద్యకి ఇద్దరు పుత్రులు. మనకి దేవి భాగవతం చదివినా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే మన సృష్టిలో ఎన్ని భావాలున్నాయో అందరు దేవతలు ఉంటారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేవతలంటే ఏమిటి అంటే సృష్టిలో వ్యాపించిన భావాలకున్న శక్తులే దేవతలు. ఎవరు ఏ దేవతని ఉపాసన చేస్తున్నారో ఆ భావాన్ని వాళ్ళు గ్రహిస్తున్నారు. అందుకు వీళ్ళని పాపరూప దేవతలు, రోగరూప దేవతలు అని అంటున్నారు ఇక్కడ. అంటే మామూలు కంటికి కనిపించరు, భావాలు కంటికి కనిపించుతాయో చెప్పండి. దయ కంటికి కనిపిస్తుందా? వాడు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే కనిపిస్తుంది, కానీ భావానికి రూపం లేదే. ఆ భావాన్ని ప్రకటింపజేసే ఒక శక్తి ఉంటుంది ప్రకృతిలో, సహజంగా అది దాగి ఉంటుంది. ఆ శక్తిని దేవత అని అంటారు. మనం ఆ దివ్యమైనటువంటి దేవతాశక్తిని తెచ్చుకోవడానికి పాజిటివ్గా ఆరాధన చేస్తాం. ఈ పాజిటివ్ పవర్స్ ఎలా ఉన్నాయో నెగిటివ్ పవర్స్ అలాగే ఉంటాయి, వాటి దేవతలు వాళ్ళకుంటారు.
వాళ్ళని కూడా పక్కకు తొలగమనే మనం నమస్కారం చేసుకుని పూజలు మొదలైనవి చేసుకుంటాం. వాళ్ళని నమస్కారం పెట్టాలి ఎందుకంటే తొలగమని చెప్పడానికి, వీళ్ళని నమస్కారం చేయాలి ఎందుకంటే రమ్మని చెప్పడానికి. ఇద్దరికి నాయనానికో నమస్కారం బాబు వెళ్ళిపో అంటాం కదా, అదేవిధంగా వాళ్ళకో నమస్కారం వీళ్ళకో నమస్కారం, వాళ్ళని తొలగడానికి వీళ్ళని రమ్మడానికి. అందుకు అవిద్య అనేటటువంటి ఒకటి ఉంది. ఎక్కడుందండి? ఆలోచించుకుంటే ఇన్ని భావాలు ఇక్కడవే, విశ్వంలో అంతా ఇక్కడ పెట్టేశాడు. విశ్వస్యాయతనం మహత్. ఏమిటి మన హృదయం అనేది? పద్మకోశ ప్రతీకాశగం హృదయం, అది విశ్వస్య ఆయతనం, మొత్తం విశ్వానికి అదే చోటు అండి. ఇంత ఉన్నదే హృదయం, ఇందులో విశ్వమంతా ఉందండి. ఉందండి, విరాట్ పురుషుడు ఇక్కడే ఉన్నాడు. బాగా లెక్క పెడితే 1000 ముఖాలు ఏమిటి, ఇంకా 100000 ముఖాలు కనిపిస్తాయి మనకే మనకి. అలాంటి మహాముఖాలతో ఉన్నటువంటి విశ్వస్యాయతనం ఉందే, ఇందులో ఉన్న అవిద్యకి ఇద్దరు కొడుకులు ఉన్నారు అన్నాడు. ఇద్దరంటే చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళు చాలా మేజర్ ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఆ అవిద్య పుత్రులు ఎవరయ్యా అంటే అశ్రద్ధ దుర్మేధ. కలియుగంలో వాళ్ళదే రాజ్యం, కనుక వాళ్ళని బాగా అర్థం చేసుకోగలం మనం, కంటికి కనిపిస్తూ ఉంటారు. ఈ అశ్రద్ధ దుర్మేధ అని ఇద్దరిని పంపించేట బ్రహ్మదేవుడు అవిద్యాపుత్రుని. వీళ్ళు వచ్చారు, వచ్చి క్రమంగా ఎలా తెచ్చుకున్నారో చోటు తెచ్చుకొచ్చేసారు. ఒక్కళ్ళు దూరితే చాలు 10 మందికి వ్యాపింపజేయగలుగుతారు. అలాగా ఈ అశ్రద్ధ దుర్మేధలు వచ్చి క్రమంగా వ్యాప్తి చెందగా అందరూ కూడా దానితో మోహితులైపోయి శ్రద్ధా విఘాత శక్తులు కదా ఇవి, వాటి చేత రుద్ర జపాన్ని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టగానే ఇంకా పాపరూప దేవతలకి, రోగరూప దేవతలకి ఫుల్ ఎంట్రీ దొరికిందనమాట. అద్భుతంగా ప్రవేశించారు వాళ్ళు, విజృంభించారు, ఇంకా నరకలోకం నిండిపోయిందండి. అది విశేషం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, కథ జరిగిందా, యముడు మీటింగ్ పెట్టాడా, లేకపోతే నరకలోకంలో పాపులు ఉన్నారా, ఇలాంటి పిచ్చి ప్రశ్నలన్నీ వేసుకుని పురాణాలన్నిటి మనం అవి చెప్తున్న సందేశాన్ని అర్థం చేసుకోకపోవడానికి కారణం ఇదే. ఒక్కటి మాత్రం మనకు అర్థమైంది, అదేమిటి అంటే అశ్రద్ధ దుర్మేధ అనే శక్తులు కానీ వస్తే మన తపస్సులన్నీ సున్నాలైపోతాయని విషయం అర్థమైంది కదా. అందుకు మన సాధనలకి అనుష్ఠానాలకి దెబ్బతీసే వాటివి ఏవి అంటే అశ్రద్ధ దుర్మేధ. ఇవేంటో మనం తెలుసుకుందాం ముందు, ఎందుకంటే శత్రువును బాగా అర్థం చేసుకుంటే నిర్మూలించే ప్రయత్నం చేస్తాం కదండి. అశ్రద్ధ అంటే శ్రద్ధారహితత్వము. శ్రద్ధ అంటే ఏమిటి? శ్రద్ధ అనేది దేవత. శ్రద్ధ సూక్తములని వేదంలో చెప్పబడ్డాయి. అశ్రద్ధ ఒక దేవత అయినప్పుడు మన శ్రద్ధ దేవత కాకుండా ఉంటుందా? వేదముల్లో శ్రద్ధాసూక్తం, మేధాసూక్తం, సరస్వతీ సూక్తం ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. శ్రద్ధ అంటే గురువాక్ష్యముల యందు, వేదవాక్ష్యముల యందు ఆస్తిక్య బుద్ధి కలిగి ఉండుట అని శ్రద్ధకి నిర్వచనం. ఎందుకంటే మన బుద్ధితో తెలుసుకుంటేనే నమ్ముతాం, అంటే మన బుద్ధికి ఎంత శక్తి ఉంది తెలుసుకునే శక్తి ఉందా? అందుకు ఈ బుద్ధి ఆప్తవాక్యాన్ని ఆశ్రయిస్తుంది. ఆప్తవాక్యముని ఎందు విశ్వాసం కలిగి ఉంటుంది. సత్యం వద, ధర్మం చర అంది వేదం. సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు. ఎందుకుట పలికితే ఏమొస్తుందిట? నీకు నీ శరీరమే సరిగ్గా అర్థం కాలేదు, ప్రపంచం ఎక్కడ అర్థమవుతుంది, పరమేశ్వర వచనం ఎందుకు అర్థమవుతుంది? ఇది వేదం చెప్పింది, ఇది పరమేశ్వర శాసనం అనే ఆస్తిక్య బుద్ధి దాని యందు ఉంటేనే నువ్వు దాన్ని అనుష్ఠిస్తావు. కొంతమంది అంటారు, లేదండి అదేమిటో తెలిస్తేనే కానీ నేను అనుష్ఠించనండి అని. కానీ నువ్వు అనుష్ఠిస్తే కానీ తెలియదు అది. తెలిస్తే అనుష్ఠిస్తాను కాదు, అనుష్ఠిస్తే కానీ తెలియదు. సృష్టిలో అన్ని చదివితే వింటే అర్థం కావు, అనుష్ఠిస్తే తెలుస్తాయి. ఇప్పుడు నేను చెప్పింది అందరికీ ఒక్కలాగా అర్థమవుతుందా? కాదన్న విషయం నాకు తెలిసే ఇక్కడ కూర్చుంటా. ఎందుకంటే వారి వారి సాధనాన్ని బట్టి, నిత్యం ఒక సాధన అనుష్ఠానం ఇవి చేసుకున్నటువంటి వాడికి అందే విషయం వేరు. అసలు ఏమీ లేకుండా ఈరోజు ఇక్కడ కూర్చున్న వాడికి ఎలా అర్థమవుతుందండి? అందుకు ఒక విషయం మనం వినగా కొంత, అనగా కొంత, చదవగా కొంత తెలిస్తే దేశ పర్యటనలు లోకాన్ని చూడడం వల్ల ఇంకొంత తెలుస్తుంది. మిగిలిన భాగం అంతా కూడా అనుష్ఠానం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఆ అనుష్ఠానం ఎలా వస్తుంది? శ్రద్ధ వల్లనే వస్తుంది. శ్రద్ధే నిన్ను అనుష్ఠానంలో తీసుకువెళుతుంది. శ్రద్ధ కలిగి ఉండడం పెద్దలు చెప్పారు, అందుకు ఆచరించుతున్నా అని చెప్పే కదండి ఇంతమంది చేశారు. మా గురువు గారు చెప్పారటండి మహామంత్రం అంట, ఇది జపించే సిద్ధి కలుగుతుంది. ఎంత జపించాలి? దాని నియమం ఉంది. ఆ నియమం ప్రకారం జపించాడు, జపించాడు, సిద్ధి పొందాడు. అప్పుడు తెలిసింది దాని యొక్క ఆనందం, అనుభవం. అది అనుష్ఠింపడానికి ఏది హేతు అయ్యింది? గురువాక్యమునియందు శ్రద్ధ. శ్రద్ధ లేకపోతే బుద్ధి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన చెప్పమన్నారు కానీ, జపించమన్నారు కానీ ఉంటుందా, అక్షరాలకు అంత శక్తి ఉందా అని అనుకుంటూ ఉంటే అంతే. శ్రద్ధ అది మొదట అన్నమాట. ఈ శ్రద్ధ తర్వాత రెండవది
సుమేధ ఉండాలి, అది లేకపోతే దుర్మేధ అన్నారు. దుర్మేధ అంటే అసలు బుద్ధి లేకపోయినా ప్రమాదం లేదు గాని దుర్మేధ మళ్ళీ ప్రమాదం. అమేధ, దుర్మేధ, సుమేధ. అసలు బుద్ధి లేకపోతే పర్వాలేదు, దుర్మేధ ఉందే అది కుతర్కాలు చేస్తుంది. ఒకదానికోటి అనుకోవడం, ఒకదానికోటి భావించడం, ఆ ఇలా చెప్పారంటే దాని అర్థం ఇదై ఉంటుందండి. కాళ్ళకు పసుపు రాసుకోమన్నారు, యాంటీబయోటిక్ కదా. గుమ్మానికి పసుపు రాయమన్నారు, యాంటీబయోటిక్. ఇది దుర్మేధ అంటే. వాళ్ళు ఎందుకు చెప్పారో మనకేం తెలుసు? వాళ్ళు చెప్పారని చేయడమే శ్రద్ధ. వాళ్ళ దానికి మనకు తెలిసిన పరిమితి జ్ఞానంతో ఎవరో చెప్పారు అన్నం ముందు పరిశేచన ఎందుకు జల్లుతారు అంటే కంచం చుట్టూ చేవలు పట్టనివ్వకుండా. మనం కంచం ముందు కూర్చుంటే కంచానికి చేవలు పట్టనిస్తామా? అవి పట్టే వరకు ఆగుతామా? అందుకోసం అదా కారణాలు చెప్పుకునేవి. ఇలా సైంటిఫిక్ రీజన్స్ ఇచ్చి మన వేద విజ్ఞానానికి అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారే వాళ్ళని దుర్మేధలు అని అంటారు. ఇంకేమీ కాదు. అలాగే శుభ్రంగా నిద్రపోతూ ఉంటాడు వాడు, పదింటికి నిద్రలేస్తాడు. ఒరే ఏమిటిరా అది, సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవాలి, జపం చేయాలి, సాధన చేయాలి అంటే ఆ ఎవడు చూడొచ్చాడు వాళ్ళందరినీను ఏం చేస్తే ఏమొస్తుంది అని. అంటే వీడు ఇప్పుడు సైన్స్ తెలిసి కాదన్నాడా? కాదు, బద్ధకంతో కాదన్నాడు. దానికి వాడు మాట్లాడి ఎలా మాట్లాడుతున్నాడు? పెద్ద ఒక అణుధార్మిక శాస్త్రవేత్తలాగా, పెద్ద విజ్ఞాన శాస్త్రవేత్తలాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బద్ధకిష్ఠులు మూర్ఖులు మాట్లాడే ఈ సైంటిఫిక్ లాజిక్లన్నీ ఇలాగే ఉంటాయి. వీళ్ళని దుర్మేధలు అంటారు. కుతర్కాలు చేయడాన్ని, వితండవాదాలు చేయడాన్ని వీటంటే దుర్మేధలు అంటారు. అశ్రద్ధ, దుర్మేధ ఏం చేస్తుంది? తపస్సుని పతనం చేస్తుంది. ఇది రెండు తెలుసుకుంటే చాలు. అది ఏమాత్రం అంకురిస్తున్నట్టు కనిపించినా వాటిని తుంచడానికి ప్రయత్నించుకోవాలి. అది ఈ కథలో మనం గమనించవలసిన విషయం. ఇందులో ఏది జరిగినా మన లోపలికి ఎన్ని రకాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ చెప్పిన దేవతలు పాపరూప రోగరూప దేవతలు పేర్లు తలుచుకుంటే భయం వేస్తుంది. అక్కడ చాలా వివరాలు ఇచ్చాడు, చెప్తే భయం వేస్తుంది. నేను చెప్పలేదు కానీ ఎన్ని రకాల దేవతలు ఉన్నారు. అవేవో ఈశ్వరుడు పేర్లు చెప్పుకుంటే పుణ్యమైన వస్తుంది, వాటి పేర్లన్నీ చెప్పి భయపెట్టడం ఎందుకు? నేను చెప్పలేదు. అన్ని రకాలు ఉన్నాయి, ఇన్ని రకాలు కూడాను మనలోకి ప్రవేశించేస్తాయి. అశ్రద్ధ, దుర్మేధ అనే రెండు విండోస్ ఓపెన్ అయ్యాయా, ఇవన్నీ మీదకు వచ్చేస్తాయి. ఇవన్నీ మీదకు వస్తే బుద్ధి సరిగ్గా పనిచేయదు. వాడికి ఏది చెప్పినా వాడిని ఎవ్వడూ బాగు చేయలేడండి. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అనే మాట మనకు అక్కడ పుట్టింది. అందుకే దుర్మేధ అశ్రద్ధ అనేటటువంటివి ప్రవేశించగానే విడిచిపెట్టే శత్రుద్రం దాంతో వచ్చే. అంటే శ్రద్ధతో, సుమేధతో, అక్కడ మళ్ళీ మేధ ఉంది, శ్రద్ధతో, చక్కని విచారణతో. అక్కడ మేధ అని ఎందుకు చెప్పారంటే విచారణ, శ్రద్ధాపూర్వకమైన విచారణతో, చింతనతో మేధను పనిచేయించాలి. అదే గురుగారు చెప్పారు కదా అని చేయడం శ్రద్ధ ఎలాంటిదో, మేధను పనిచేయించడం, భావించడం, చింతించడం, జ్ఞానం, ఇదంతా బుద్ధికి సంబంధించిన పనులు. ఇవన్నీ వినియోగించాలి. అందుకే శ్రద్ధ, మేధ ఈ రెండింటిని కలబోసి మనం రుద్రాన్ని జపించాలి. ఎప్పుడైతే శ్రద్ధ లేదో వాడు తరించిన విషయం పరమాత్మే చెప్పాడు గీతలో. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ కలిగిన వాడు జ్ఞానాన్ని పొందుతాడు. ఆ శ్రద్ధ తత్పర సంయతేంద్రియ, ఎంత గొప్ప మాటలు చెప్పాడండి. ఎలా తయారు చేస్తున్నాడు కృష్ణుడు అక్కడ? సాధన కోసం మనం ఏదైనా గ్రంథం చదవాలండి, అంతేగాని చెప్పిన వెంటనే లోకం ఎంత బాగా చెడిపోతుందండి, ఇవన్నీ గ్రహించట్లేదు అని వెంటనే పుస్తకం రాస్తాం. గ్రహించట్లేదు సరే, అదే మనం ఎంత ఆచరిస్తున్నామని. అందుకు అధ్యయనం చేయాలి. శ్రద్ధావాన్ తత్పర సంయతేంద్రియ, మూడు చెప్తున్నాడు ఇక్కడ. తత్పర, ఆ పరమాత్మ యందు పరత్వ బుద్ధి కలిగి ఉండుట, సంయతేంద్రియ ఇంద్రియములను నిగ్రహించుకొనుట, తత్పర సంయతేంద్రియ. అటువంటి మూడు లక్షణములు ఎవరికుంటాయో వాడికి జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం. ఆ జ్ఞానం వల్లనే పరమమైన శాంతిని పొందుతాడు. జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి ఎప్పుడు? అచిరేణ అధిగచ్చతి, చాలా తొందరగానే వాడికి లభిస్తుంది. అందుకు ఎవడయ్యా నశించిపోతాడంటే అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి అని చెప్పాడు. అజ్ఞుడు, అశ్రద్ధధానుడు, సంశయాత్మకుడు వీళ్ళు నశించిపోతారట. అందుకు శ్రద్ధతో మేధతో మనం అజ్ఞానాన్ని, అశ్రద్ధని, సంశయాన్ని వదులుకుని సాధన చేయాలి. ఇది చెప్పుకోవడం కథ యొక్క ప్రశస్తో రుద్రం యొక్క ప్రశస్తో చెప్పుకోవడానికి కాదు, సాధన ఎలా చేయాలి అనేటువంటి విషయానికి కూడా మనకు సహకరిస్తుంది. అందుకే రుద్రంలో మనం వింటే చాలు,
ఇప్పుడు ఇక్కడ విని ప్రారంభిస్తా ఉండే రేపటి నుంచి అనుకోనక్కర్లే. వినడమే సాధన అని శ్రద్ధ మేధతో వింటే ఆ సాధనే సిద్ధవుతుంది. అచిరేణ అధిగచ్చతి, వెంటనే వస్తుంది. పరమేశ్వరుడు చాలా వెంటనే ఫలిస్తుందండి ఆయన్ని కానీ మనం ఆశ్రయిస్తే, అందులో ఏమీ సందేహం లేదు. సందేహం పడకూడదుట. అందుకే మనకి విద్యారణ్యులు వాళ్ళు శంకర విజయం రాస్తూ గొప్ప మాట చెప్పారు. ఏమనంటే, ఆదిశంకరుల్ని కన్న తండ్రి శివగురువు ఆర్యాంబ. ఆ శివగురువు సంతానం లేదని బాధపడుతున్నట్ట. అప్పుడు ఆర్యాంబ ఒక మాట చెప్తుంది, పరమేశ్వరుని ఆరాధిద్దాం. ఆరాధిస్తే ఫలిస్తుందా అనే సందేహాన్ని వెలిపుచ్చలేదనుకోండి, కానీ ఆమె సమాధానం చెప్తోంది, శివుణ్ణి ఆరాధించితే తప్పకుండా ఫలిస్తుంది. ఎలాగా అంటే, ఆయన వైపు చేసే ఏ ఆరాధన కూడా ఒట్టిపోదు. ఎందుకు? సార్థకమైన అమోఘమైన పరమేశ్వరుడు కోసం చేస్తున్నావు కనుక అది అమోఘంగా ఫలిస్తే వ్యర్థం కాదు అని గొప్ప మాట చెప్తుందండి. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. విద్యారణ్యులు ఇచ్చిన గొప్ప మాట అది. నో దేవతాసు జడిమా జడిమా మనుష్యే అన్న. దేవతల్లో జడత్వం లేదండి, మనుష్యుల్లోనే జడత్వం అన్నది. ఈ జడత్వంతో కూడుకున్న అజ్ఞానం, అశ్రద్ధ, దుర్మేధ ఇవన్నీ మనుషులకు కానీ దేవతలకు జడిమ లేదు. అందుకే నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను. నాది మొర వినలేదా అంటే వినకుండా ఉండాను, కానీ జడత్వమా? పూర్ణ చైతన్యుడు. ఆయన వింటూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు ఏది కావాలో అది చేసి తీరుతాడు. అది శ్రద్ధ అంటే. ఆ మాట చెప్పింది ఆ అమ్మ. నో దేవతాసు జడిమా జడిమా మనిషే. ఆ నో దేవతాసు జడిమా అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవతల్లో జడత్వం లేదు, పూర్ణ చైతన్యమైన వారు. వారు తప్పకుండా స్పందిస్తారు, అనుగ్రహిస్తారు. అందుకే అచిరేణ అధిగచ్చతి, తప్పకుండా సాధనానుగుణమైన ఫలం లభిస్తుంది సుమా. అందుకు సకలము పాపములకు కూడా ప్రాయశ్చిత్త సాధనం ఏది అంటే ఈ రుద్రమని. ఇప్పుడు పురాణాలు ఎలా చెప్పాయో చెప్పేశాం, ఉపనిషత్తులు ఎలా చెప్పాయో చెప్పాం, ఇక ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ధర్మశాస్త్రాలు ఏం చెప్తాయంటే అనేకమైన కర్మలు చెప్తుంటాయి. ఆ కర్మల్లో వచ్చే లోపాలు ఎలా పూరించాలో ప్రాయశ్చిత్త విధానాలు చెప్తుంటాయి. అన్ని ధర్మశాస్త్రములు ప్రాయశ్చిత్తంగా చెప్పినది రుద్రాన్ని. అది విశేషం. రుద్రం ఎన్ని రకాలుగా మీరు వాడుకోవచ్చో చూడండి. తను ప్రాయశ్చిత్తంగా చెప్పే మద్యం పీత్వా గురుదారాంశ్చ గత్వా స్థేయం కృత్వా బ్రహ్మ హత్యాంచ కృత్వా భస్మచ్ఛన్నో భస్మశయ్యాశయాను రుద్రాధ్యాయి ముచ్యతే సర్వ పాపైహి. ఈ పాపముల లిస్టు చెప్పి ఈ పాపముల నుంచి పోగొట్టగలిగే శక్తి రుద్రానికుంది సుమ. అంతేకాదు వేద మేక గుణం జప్త్వా తదన్నైవ విశుద్ధ్యతి. వేదం అంతా చదివితే ఆ రోజంతా అప్పుడు ఆ రోజుకు శుద్ధమవుతాడు. కానీ రుద్రైకాదశిని జప్త్వా తత్క్షణాదేవ శుద్ధ్యతి. రుద్రేకాదశిని జపించిన క్షణంలోనే శుద్ధత లభిస్తుంది సుమా. ఎలాగయ్యా అంటే గొప్ప ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ సూత సంహితలో. వృక్షస్య మూలసేకేన శాఖాః పుష్యంతి వయ్యథ శివే రుద్రజపాత్ ప్రీతే ప్రీతాయేవ అస్య దేవతాః అతో రుద్రజపాదేవ భుక్తి ముక్తి ప్రసిద్ధ్యతి. అయ్యా, ఒక చెట్టుని చక్కగా వికసింపజేయాలి అన్నా, శక్తినివ్వాలన్నా దాని మూలానికి ఎలా నీళ్లు పోస్తామో రుద్రం జపింది చే చాలు, సర్వదేవతలు సంతృప్తి చెందుతారు. విశ్వమంతా నిండిపోయిన వాళ్ళు దేవతలు. విశ్వమంతా నిండిపోయిన దేవతలు మనం అనుగ్రహించాలంటే ఒక్క రుద్రం చెప్తే చాలట, దేవతలందరూ కూడా మన ఎడల సుమనస్కులై అంటే సౌమనస్య భావం ప్రేమభావం కలిగి అనుగ్రహిస్తారు అని చెప్పి రుద్రం జపించడం వల్ల సమస్త భూమండలాన్ని శివునికి సమర్పించినటువంటి పుణ్యం లభిస్తుంది. అది విశేషం. ఏదైనా అర్పిస్తే కదండి దేవత సంతోషిస్తుంది అంటే, ఇవ్వగలిగినంత ఇస్తే ఆయన ఆనందిస్తాడు. ఒక్క రుద్రం చదివితే అదే గొప్ప సమర్పణాభావంట అని మనకి మరి యొక్క పురాణంలో శివపురాణంలో చెప్పబడినటువంటి విషయం. ఇలాగా శృతి స్మృతి పురాణములు అన్నీ కూడా రుద్రం గురించి చెప్తున్నాయి. ఇన్నిటి చేత కీర్తింపబడ్డటువంటిది. అలాగే ఇతిహాసం వైపు వస్తే మనకి గొప్ప గ్రంథమైనటువంటి మహాభారతం రుద్రం గురించి చాలా విశేషంగా చెప్పినది. ద్రోణ పర్వంలో, అనుశాసన పర్వంలో, ఇతరత్రా కూడా ప్రస్తావించబడుతూ శతరుద్రీయమనే ప్రత్యేక అధ్యాయం ఉంది. అందులో వ్యాసదేవుడు ఉపదేశిస్తాడు శతరుద్రీయాన్ని ఒక చోట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించడం కూడా మనకు కనిపిస్తుంది. ఇదే శ్రీకృష్ణుడు రుద్రాన్ని జపించడం అనేటువంటి విషయం మనకి కూర్మ పురాణంలో కూడా ప్రస్తావించబడుతున్నది. ఇలాగ మనం చూస్తే భోగార్థినో ముముక్షుత్వ ప్రాశ్చిత్తార్థినోపి వా రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యాన విద్యతే అని శివపురాణం చెప్తున్న మాట. భోగములు కోరేవారైనా
మోక్షాన్ని కోరేవారేనా, ప్రాయశ్చిత్తాన్ని కోరేవారేనా, రుద్రోపనిషత్తుని పట్టుకుంటేనే వాళ్ళకి గతి లభిస్తున్నది అని చక్కగా వివరంగా మనకి శివపురాణం దీన్ని మించినటువంటిది లేదయ్యా అన్నారు. అసలు మనిషి దేనికోసం తాపత్రయపడతారు? దీనికి మన వేదం చక్కగా చెప్పింది. మన అవసరాలు మనకన్నా వేదం మాకు బాగా తెలుసు. పిల్లాడికి ఏం కావాలో తల్లికి తెలిసినట్లుగా వేదానికి తెలుసు, మనకేం కావాలో ఆ అమ్మకి తెలుసు. అందుకే అన్ని చెప్పింది. అనేక రకాల జీవులకి వారి వారి యొక్క జీవ లక్షణానుగుణమైన మార్గాలతో వారు పొందవలసిన దాన్ని పొందింపజేస్తుంది వేద మాత్రం. అందుకేంటంటే అయ్యా జీవులకి రెండు కావాలి, ఒకటి ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. ఎవరికైనా అదే కదండి, ఇష్టమైనది రావడం, ఇష్టం లేనిది పోవడం. ఈ ఇష్టం అనేది మళ్ళీ రిలేటివ్ టర్మ్, ఎవడి ఇష్టం వాడిది. చిన్నపిల్లవాడికి చాక్లెటే ఇష్టం, పెద్దవాడు తెలివి మీరిపోయాడు కనుక అంతమంతం శరణ ముపగమ్య, ఇష్టమైన బ్రహ్మముని శరణ వేడుతున్నాం అని చెప్పుకున్నారు బ్రహ్మవాదులు. అందుకు వారికి అది ఇష్టం. బ్రహ్మ భిన్నమైనదంతా వాళ్ళకి అక్కరేలేదు, పరమాత్మకు భిన్నమైనవేవి వారికి అక్కర్లేదు, పరమాత్మే కావాలి. అందుకు వాళ్ళకి అది ఇష్టం, మిగిలిన దాని ఇష్టం. అయితే వాళ్ళకి ఏది ఇష్టమో దానినిచ్చి, వీడికి ఏది ఇష్టమో వాడికి ఇదిచ్చి అన్నీ ఇవ్వగలేదు ఒకటి రుద్రంట. అవత వాడికి కావలసిన ఆ ఇష్టాన్ని ఇస్తుంది, వీడికి కావలసినటువంటి భోగములు ఏవైతే ఉన్నాయి ఇష్టములు ఇస్తుంది. అయితే భోగముల కోసం రుద్రాన్ని జపించినా తప్పు లేదండి, ఏం తప్పులేదు. అయ్యా నాకు ఏదో కష్టం వచ్చింది, రుద్రం పట్టుకున్నారు, మరి ఇష్టం అంటే బ్రహ్మమే అని చెప్పారు, నాకు అది ఇష్టం లేదు కాబట్టి రుద్రం నేను చెప్పను అంటే, దాని యందు నీకు ఇష్టం కావాలి అంటే ఆ ఇష్టం రాకుండా ఏదైతే చేస్తోందో ఆ పాపం పోవాలి కదా, ఆ పాపం పోవాలంటే రుద్రం చెప్పు.

0: మాటీవీలో ఇప్పటి వరకు ప్రసారమైన ద్వాదశ జ్యోతిర్లింగాల మహత్యం 12 ఎపిసోడ్లు 6 విసిడీలుగా ఋషిపీఠం వారి వద్ద లభ్యమగును మరియు శాంతి అనుశాసనిక పర్వాలు శివలీలామృతం రుద్రాభిషేకం విసిడీలు శివపదం 1, 2, 3 భాగాలుగా ఆడియో సీడీలు క్యాసెట్లు లభించును. వివరాలకు ఋషిపీఠం కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోన్
1: 0402765859 9444001090.
2: శివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోర్సెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. ఫిలాసఫికల్ డిస్కోర్సెస్ అండ్ పెరియ పురాణం లెక్చర్స్ ఇన్ తమిళ్ will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
3: Trimurtulalo Bhaktavatsaludu, భక్త వసంకరుడు, భక్త సులభుడు ఆ పరమేశ్వరుడే. అతడే సృష్టిస్థితిలే కారకుడు, మోక్షప్రదాత. ఆ పరమశివ ధ్యానమున ఈ లోకంలో సాధింపలేని కార్యమేదీ లేదు. భక్తులు కోరినంతనే వారి కోరికలు తీర్చే దయాసముద్రుడు ఆ స్వామి. ఆ శివభక్తుల కథలను శ్రీ శివారాధన అనే పేరుతో ప్రవచనాల రూపంలో మీకందిస్తున్నవారు స్వామి పరమానందనాథులు, మైసూరు అవధూత దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు, కనకాభిషేక గ్రహీత, గండపెందేర సన్మానిత, శ్రీ విద్యా రత్నాకర, శ్రీ విద్యా విశారద, డాక్టర్ క్రోబీ పార్థసారథి గారు, అసోసియేట్ ప్రొఫెసర్, శాతవాహన కళాశాల, విజయవాడ.
4: ఆదినాథ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అగజ ఆనన పద్మార్కం గజా

0: ఖగంతం ఉపాస్మహీ. సకుంకుమ విలేపనామళిక జుంబిక స్థూరికాం సమందహతిరేక్షణాం సచరచాప పాశ అంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుస్మ భాసురాం జపనిధౌ స్మరేదంబికాం. హ్రీంకారాసన గర్భితా నలశిఖాం సౌక్లీం కళాబిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం పరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం త్రిచక్రసంచారిణీం. దివ్యై నమః. హరి ఓం. నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ. అతడే సృష్టిస్థితిలయకారకుడు, అతడే మోక్షప్రదాత. ఆ నిరాకారమే గనక సాకారమైనట్లయితే అతడే ఈశ్వరుడు, అతడే పరమేశ్వరుడు, బోళా శంకరుడు, భక్తవ శంకరుడు. భక్తుల యొక్క కోరిన కోరికలు ఎటువంటివైనా సరే వెంటనే తీర్చివేసేటటువంటి కారుణ్యమూర్తి. ఆ పరమేశ్వరుణ్ణి సేవించి తరించారు అనేక మంది. ఇప్పుడు శివపురాణము, లింగ పురాణము, పెరియ పురాణము, బసవ పురాణము, పండితారాజ్య చరిత్ర, కాశీఖండము, భీమఖండము, హరవిలాసము, శివరాత్రి మహాత్మ్యము, శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము మొదలైనటువంటి గ్రంథాలలోని ముఖ్యమైనటువంటి ఘట్టాలను తీసుకుని సామాన్యుడికి కూడా అర్థమయ్యేటటువంటి రీతిలో శివారాధన అనే పేరుతో సీడీగా సమర్పిస్తూ ఉన్నాను. గతంలో నేను ఇచ్చినటువంటి శ్రీ విద్యా సారథి లలితా రహస్యనామ భాష్యం, సప్తశతి భాష్యం, లలితా రహస్యోపనిషత్తు, సౌందర్య లహరి, దేవీ భాగవతం, శ్రీచక్రం, ఉపనిషద్ దర్శనం, బ్రహ్మసూత్రాలు మొదలైనటువంటి సీడీలు లాగానే దీన్ని కూడా ఆదరిస్తారు అని భావిస్తూ, ముందుగా నా గురుదేవులు విరజానందనాథ, సదానందనాథ, సుఖానందనాథులకు నమస్కరించి నన్ను ఆస్థాన విద్వాంసునిగా నియమించి గౌరవించినటువంటి అవధూత దత్తపీఠాధిపతి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి ధర్మ సంస్థాపన కోసం ఏర్పాటు చేయబడినటువంటి శృంగేరి, బదరి, పూరి, ద్వారకా పీఠాధిపతులకు నమస్కరించి ఇతర స్వామీజీలకు, మాతాజీలకు నమస్కరించి ఈ ప్రవచనాలు ప్రారంభిస్తూ ఉన్నాను. పండితులు, పరమేశ్వర భక్తులు, ఉపాసనాపరులు అందరూ కూడా నా ఈ ప్రయత్నాన్ని మన్నించి నన్ను ఆశీర్వదిస్తారు అని భావిస్తూ ఉన్నాను.
1: ఓం నమః శివాయ. యూఆర్ లిస్నింగ్ టు shaivam.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ shaivam.org. ఓం నమ శివాయ.

ఇక్షేష్ఠా అముత్రమస్మిల్లోక ఇహ చ ఏషా తే అగ్నే సమిత్తయా వర్ధస్వచా చ ప్యాయస్వ వర్ధిషీమహి చ వయమా చ ప్యాసిషీమహి ఏతత్తే ఏ దేవ సవితర్యజ్ఞం ప్రాహుర్బృహస్పతాయే బ్రహ్మణే తేనా యజ్ఞమావతేనా యజ్ఞపాతింతేన మామావ మనోజ్యోతిర్జుషతామాజ్యస్య బృహస్పతిర్యజ్ఞమిమంతానోతు అరిష్టై యజ్ఞజ్ఞసమిమం దాధాతు విశ్వే ఏ దేవాస ఇహ మా ఆదయంతామూ.

అశుభగసౌభాగాయ పురూతమం పురుహూతశ్రవస్యన్ సంవర్చాసాపయాసా సంతనోభిరగన్మహిమనాసా సజ్ఞా శివేన త్వష్టా ఆసుదత్రో విదాధాతురాయో నో మార్ష్టు తన్వో యద్విలిష్టం యజ్ఞశంచాత ఉపాచ శివే మే సంతిష్ఠ స్వారిష్టే మే సంతిష్ఠ స్వస్విష్టే మే సంతిష్ఠ స్వ దివి విష్ణుర్వ్యక్రగ్గస్తజాగాతే నచ్ఛందాసా తతో నిర్భక్తః యోస్మాన్ద్వేష్టియుంచ వయన్ విష్మః అంతరిక్షే విష్ణుర్వ్యక్రగ్గస్తత్రైష్టోభే నచ్ఛందాసా తతో నిర్భక్తః యోస్మాన్ద్వేష్టియుంచ వయన్ విష్మః పృథివ్యాం విష్ణుర్వ్యక్రగ్గస్తగాయత్రే నచ్ఛందాసా తతో నిర్భక్తః యోస్మాన్ద్వేష్టియుంచ వయన్ విష్మః అస్మాదన్న ఆదస్యై ప్రాతిష్ఠాయ అగన్మస్వాహ సంజ్యోతిషా భూమా.

జ్ఞానశ్చందో అంధం దరిదాపరక్షరం పరక్షరాన్ ఉరుగో విశ్వరే రాజిత్వం దరిద్రిత బోధాహ జయభు సయా భయకుం

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Dear listeners of Shaivam.org, the following is Gangadhara Ashtakam, presented by Dr. M. Gokulakrishna Iyer.
2: Maulav Ganga Shashankav, Karacharanatale Sheetalanga Bhujangaha, वामे भागे दयार्द्र हिमगिरितनया चंदनम सर्वगात्रे इत्थं शीतं प्रभूतं तव कनकसभा नाथवोढुं क्वशक्तिः चित्ते निर्वेद तप्ते यदि भवति नते नित्यवासो मदीये गांगं वारि मनोहारि मुरारि चरणच्युतं त्रिपुरारि शिरश्चारि पापहारि पुनातु मां विद्यावितरणशीलं विद्याधीशं विरिञ्चि हरिवंद्यं विश्वाधिक विबुधेड्यं विजयोपास्यं विनौमि विषकंठं श्रीमत् क्षीरतरंगिणी तटगते पुण्ये विरिञ्चेः पुरे नित्यं सन्निहितं किलाकलयितुं क्षीराभिषेकादरं श्रीगारुत्मत वल्लिका सहचरं मार्गे सहायं नृणां श्रीमत् दीक्षित विप्रदैवतवरं संचिन्तये शंकरं श्रीमदप्पय्य दीक्षितेन्द्र रचितस्य गंगाधराष्टकस्य प्रथमश्लोकः। श्लोकेस्मिन् समुद्रमथनसमये हालाहल विषराजप्रसरणरूपाम् आर्तिमापद्यमानानां ब्रह्मादिदेवानाम् आर्तिहन्तारं तद्विशाशिनं भगवन्तं नीलकण्ठं स्तुवन्ति दीक्षितेन्द्राः। एवं भवति श्लोकः। क्षीराम्भोनिधि मंथनोद्भवविशात् संदह्यमानान् सुरान् ब्रह्मादीन् अवलोक्य यः करुणया हालाहलाख्यं विषं निःशङ्कं निजलीलया कबलयन् लोकान् ररक्षादरात् आर्तत्राणपरायणस्य भगवान् गंगाधरो मे गतिः इति। अन्वयः एवं भवति। क्षीराम्भोनिधि मंथनोद्भवविशात् संदह्यमानान् ब्रह्मादीन् सुरान् करुणया अवलोक्य यः हालाहलाख्यं विषं निःशङ्कं कबलयन् निजलीलया लोकान् आदरात् ररक्ष सः आर्तत्राणपरायणः भगवान् गंगाधरः मे गतिः इति। श्लोकेऽस्मिन् प्रयुक्तः एकैकोऽपि शब्दः श्रीमद्भागवतस्य अष्टमस्कन्धस्य सप्तमाध्यायस्य कतिपयश्लोकानां सारः। श्रीमद्भागवतस्य अष्टमस्कन्धस्य सप्तमे अध्याये प्रतिपादितं समुद्रमथनसमये हालाहलविषराजप्रसरणवृत्तान्तं सङ्गृह्णन्ति। यः हालाहलाख्यं विषं कबलयन् निजलीलया लोकान् आदरात् ररक्ष सः आर्तत्राणपरायणः भगवान् गंगाधरः मे गतिः इति। यः अरक्ष्यमाणानां शरण्यः हालाहलाख्यं विषं क्षीराब्धेः सुरभ्यादीनामाविर्भावात् पूर्वमाविर्भूतं यद्रव्यं तत् कबलयन् आस्येन गृह्णन् निजलीलया आत्मीयेन विलासेन लोकान् प्राणपरीप्सून् सकलदेवासुरादीन् आदरात् यत्नात् ररक्ष सः भूतभावनः आर्तत्राणपरायणः भगवान् गंगाधरः मे गतिः। तत्र गरलभक्षणे हेतुमाहुः। क्षीराम्भोनिधि मन्थनोद्भवविशात् सन्दह्यमानान् ब्रह्मादीन् सुरान् करुणया अवलोक्य इति। क्षीराम्भोनिधि मन्थनोद्भवविशात् उग्रवेगात् गरात् संदह्यमानान् भृशं भीतानित्यर्थः। ब्रह्मादीन् ब्रह्मविष्णवादीन् सुरान् देवान् करुणया तद्दुःखप्रहाणेच्छया अवलोक्य शरणागतांस्तान् दृष्ट्वा इत्यर्थः। कथं तत् उग्रवेगम् असह्यं च विषं भगवान् कबलयामास इत्याहुः। निःशङ्कम् इति शंका त्रासः, तस्याः अभावः निःशङ्का, निःशङ्कम् इति क्रियाविशेषणमव्ययम्। इयं च कथा एवं कथ्यते श्रीमद्भागवते षष्ठे चाक्षुषे मन्वन्तरे देवसम्भूत्यां वैराजस्य पुत्रत्वेन भगवान् नारायणः अजितरूपेण अवततार। समुद्रमथनसमये कूर्मावतारेण मन्दरं स्वपृष्ठे धृत्वा देवासुरसाहाय्यं चक्रे, तत्रैव पुनरपि अजितावतारेण स्वपाणिभ्यां क्षीराब्धिं मथित्वा साहाय्यं चक्रे। अमृतार्थं देवासुरैः समुद्रमथनस्य हेतुं पृष्टे सति परीक्षिता राज्ञा तत्कथां वक्तुमारेभे शुकब्रह्म। अमृतावाप्त्यर्थं समुद्रं मथनद्भिरपि देवासुरश्रेष्ठैः न तस्मादमृतं जज्ञे, तस्मात् भगवान् अजितः स्वयं तं मथितुमारेभे इत्युक्तम्। मथ्यमानात् तथा सिन्धोः देवासुरवरूथपैः यदा सुधा न जायेत निर्ममन्थाजितस्वयं, मेघश्यामः कनकपरिधिः कर्णविद्योत विद्युत् मूर्ध्नि भ्राजद्विलुलितकचस्रग्धरो रक्तनेत्रः, जैत्रैर्दोर्भिः जगदभयदैर्दन्दशूकं गृहीत्वा मथनन्मथना प्रतिगिरिरिवा शोभताथो धृताद्रिः इति। अजितमथनादेव समुद्रात् द्रव्यततिर्जज्ञे, आदौ हालाहलाख्यं विषं जज्ञे इत्याह। निर्मथ्यमानादुदधेरभूद्विषं महोल्बणं हालहलाह्वमग्रतः, सम्भ्रान्तमेनोन्मकराहिकच्छपात् तिमिद्विपग्राह तिमिङ्गिलाकुलात् तदुग्रवेगं दिशि दिश्युपर्यधः विसर्पदुत्सर्पदसह्यवीर्यम् इति। अतिभीषणं तं विषराजं सोढुमक्षमाः देवादयः, किं चक्रुः इत्युच्यते। तदुग्रवेगं दिशि दिश्युपर्यधः विसर्पदुत्सर्पदसह्यवीर्यम्, भीताः प्रजा दुद्रुवुरङ्गसेश्वराः अरक्ष्यमाणाः शरणं सदाशिवम् इति। ननु विष्णुवतारभूतस्य भगवतः अजितस्य साहाय्ये सत्यपि तेन हरिणा अरक्ष्यमाणाः देवादयः किमिति सदाशिवं प्रति दुद्रुवुः, गर्भक्षणे तस्यैव इतरासाध्यकर्मकरत्वात्। अयमेव व्यासाचार्याणामाशयः ब्रह्मतर्कस्तवे प्रतिपादितः श्रीमदप्पय्यदीक्षितेन्द्रैः। गङ्गाधृता न भवता शिवपावनीति नास्वादितो मधुर इत्यपि कालकूटः, संरक्षणाय जगतां करुणातिरेकात् कर्मद्वयं कलितमेतदनन्यसाध्यम् इत्यनेन श्लोकेन। अत्र मध्वाचार्यादिभिर्वैष्णवाचार्यैः रुद्रस्य यशसोऽर्थाय स्वयं विष्णुर्विषं प्रभुः न संजहरे समर्थोऽपि वायुं चोचे प्रशान्तये इत्याद्युक्तं वचनजातम् अपास्तम्। भगवतो नारायणस्य अचिन्त्याद्भुतगुणमहिमविभूतिवैभवनिरूपणपरे श्रीमद्भागवते प्रबन्धे परब्रह्मकोटिभूतः सदाशिवोऽपि स्तुतः इति स्फुटमेव। वायुं चोचे प्रशान्तये इति कालकूटभक्षणादपि शिवस्य सुखितत्वे वायुदेवसहायत्वोपन्यासः क्वचिदपि न पुराणेषु श्रुतः। कालकूटभक्षणसमर्थत्वे तद्भक्षणादपि सुखितत्वे च हेतुः शिवस्य पराक्रमः इत्येव व्यासाचार्याणाम् उक्तिः। तत्र वायुदेवसहायत्वकथनं व्यासाचार्यैः नोक्तम् इति निश्चप्रचमेव। श्रीवैष्णवाचार्याः अपि स्वग्रन्थेषु क्वचिदपि वायुना विशासनं न प्रोचुः, अपि तु सदाशिवात्पूर्वं विष्णुना हालाहलविशासनं तदवशिष्टबिन्दुमात्रस्यैव विषस्य शिवेनास्वादनं, तस्मात् सदाशिवाद्विष्णोरुत्तमत्वं च प्रतिपादयन्ति केचित् श्रीवैष्णवाचार्याः। अत्र सेश्वराः इति पदं सहेन्द्राः इति व्याख्यातं सत्यधर्मतीर्थैः, तदप्यपास्तम्। अत्र ఈశ్వరశబ్దః విష్ణువతారభూతం భగవంతం అజితం ద్యోతయతీతి భాగవతవచనాత్ వాయుపురాణవచనాచ్చ స్పష్టం. వాయుపురాణస్య చతుఃపంచాశేధ్యాయే బ్రహ్మాణం ప్రతి దేవాదీనాం వచనం. విషేణోత్తిష్ఠమానేన కాలానల సమత్విష నిర్దగ్ధో రక్తగౌరాంగః కృతః కృష్ణో జనార్దనః దృష్ట్వా తం రక్తగౌరాంగం కృతం కృష్ణం జనార్దనం భీతాః సర్వే వయం దేవాః త్వామేవ శరణం గతాః ఇతి. అత్ర కృష్ణజనార్దన పదప్రయోగః భగవంతం అజితం ద్యోతయతి. దేవైః శరణీకృతస్య బ్రహ్మణః తాన్ ప్రతి ప్రత్యుక్తిః. తస్య విష్ణురహం చాపి సర్వే తే సురపుంగవాః న శక్నువంతి వైసోఢుం వేగమన్యేతు శంకరాత్ ఇతి. అనేన విధిహర్యాదిభిరప్యసాధ్యే కర్మణి శివస్య సుఖవిధాయకత్వముక్తం. హాలాహల విషరాజాశనే సకలపురాణవచః ప్రఖ్యాపితస్య శివప్రభావస్య అనాదేయః వేదవైదికద్రోహః దేవతాద్రోహిశ్చ. తద్గరలభక్షణసమర్థం సదాశివం నమశ్చక్రుః దేవాసురాః ఇతి భాగవతస్య అగ్రిమేశ్లోకే నిరూప్యతే. విలోక్యతం దేవవరం త్రిలోక్యాః భవాయ దేవ్యాభిమతం మునీనాం ఆసీనమద్రావపవర్గహేతోః తపోజుషాణం స్తుతిభిః ప్రణేముః ఇతి. అస్మిన్నధ్యాయే ప్రజాపతిభిః కృతా శివస్తుతిః అవధేయ. సా హి బ్రహ్మవిష్ణుపురోగమైః దేవాసురైః కృతం శివప్రపదనం ద్యోతయతి. దేవదేవ మహాదేవ భూతాత్మన్ భూతభావన త్రాహిన శరణాపన్నాన్ త్రైలోక్యదహనాద్విషాత్ ఇతి ప్రథమశ్లోకః. అత్ర ప్రజాః శ్రీపార్వతీపతిమేవ హరిహరయోః అభేదవిషయే సంశయవిపర్యయజననార్థం సంకలయ్య స్తువంతి ఇత్యేవ అస్మాకం మతం. త్వచ్చరణాపన్నాన్ త్రైలోక్యదహనాద్విషాత్ త్రాహి ఇతి నిష్కలం నిష్క్రియం శాంతం నిరవద్యం నిరంజనం ఇత్యాది శ్రుతిస్మృతిసందోహసంప్రతిపన్నస్య నిరస్తకర్తృకర్మాదిభేదప్రపంచస్య అఖిలవాంగ్మనసపథాతీతస్య స్తుతిగోచరీకర్తుమశక్యస్య నిర్గుణస్య శివతత్వస్య పరమశివశబ్దితం సగుణం రూపం స్తుతేరస్యాః విషయః. తత్ర తత్ర స్తుతిపదైః హరిరేవ తు తద్గతః స్తూయతేతో యుక్తమేవ గుణాధిక్యవచోపితో ఇతి మధ్వాచార్యైః ప్రకటితః ఆశయః అత్యంతాసంగతః. దేవతైకాముద్దిశ్య కృతాం స్తుతౌ సైవదేవతాస్తుత. ప్రజాపతిభిః కృతయా స్తుత్యాతుష్టస్య శివస్య ప్రతిక్రియామాహ భగవాన్ శ్రీశుకః. తద్వీక్ష్య వ్యసనం తాసాం కృపయా భృషపీడితః సర్వభూతసుహృద్దేవః ఇదమాహ సతీం ప్రియాం. అహోబత భవాన్యేతత్ ప్రజానాం పశ్య వైశసం క్షీరోదమథనోద్భూతాత్ కాలకూటాదుపస్థితం ఆసాం ప్రాణపరీప్సూనాం విధేయమభయం హిమే ఏతావాన్ హి ప్రభోరర్థః యద్దీన పరిపాలనం ఇతి. అత్ర ఏకచత్వారింశత్ శ్లోకవ్యాఖ్యానే సత్యధర్మతీర్థైః పద్మపురాణవచనత్వేన ఆమ్నాతాః ద్వాదశ శ్లోకాః. సదాశివాత్ పూర్వం వాయునా హాలాహల విషరాజాశనం తదవశిష్టబిందుమాత్రస్యైవ విషస్య శివేనాస్వాదనం. తస్మాత్ సదాశివాత్ వాయోరుత్తమత్వం చ ప్రతిపాదయంతి. సర్వమేతద్వచనజాతం ప్రమాణమితి వాచ్యం. ప్రాచీన పద్మపురాణకోశేషు మాధ్వైరుదాహృతవచనానామదర్శనేన తద్వచనానాం ప్రక్షిప్తత్వాత్ ఏషాం వచనానాం అస్తిత్వశంకాకలంకితత్వేన నిశ్చితప్రమాణాభావాచ్చ ఇతిహాసపురాణవచనానాం ప్రతిపాద్యమర్థమాచ్ఛాద్య కల్పితార్థాః ఏవ మధ్వాచార్యైః తదనుయాయిభిశ్చ తతాః. ఏవం దేవాదీననుగ్రహీతుకామః భగవాంశ్చంద్రశేఖరః తం హాలాహలం విషరాజం జఘాసేత్యాః. తతః కరతలీకృత్య వ్యాపిహాలాహలం విషం అభక్షయన్ మహాదేవః కృపయా భూతభావనః ఇతి. నతు మధ్వాచార్య సత్యధర్మతీర్థోక్తరీత్యా వాయుభక్షణావశిష్టం విషరాజం शिवः अपिबत। अत्र नैवैतत्तात्पर्यं जग्धं तद्विषं भूषणत्वेन तद्गल एव स्थितमित्युक्तं। तस्यापि दर्शयामास स्ववीर्यं जलकल्मषः यच्चकार गले नीलं तच्च साधोर्विभूषणम् इति। भगवतः पराक्रममुद्वीक्ष्य देवाः तुष्टाः बभूवुः इत्युक्तम्। निशम्य कर्मतच्छम्भोः देवदेवस्य मीढुषः प्रजादाक्षायणी ब्रह्मा वैकुण्ठश्च शशंसिरे इति। भाषणमिदं प्रजापतिकृतायाः शिवस्तुत्याः पारायणेन समापयामि। श्रीप्रजापतय ऊचुः देवदेव महादेव भूतात्मन् भूतभावन त्राहिनः शरणापन्नान् त्रैलोक्यदहनाद्विषात् त्वमेकः सर्वजगतः ईश्वरो बन्धमोक्षयोः तं त्वामर्चन्ति कुशलाः प्रपन्नार्तिहरं गुरुं गुणमय्यास्वशक्त्यास्य सर्गस्थित्यप्ययान् विभो धत्से यदा स्वदृग्भूमन् ब्रह्मविष्णुशिवाभिधां त्वं ब्रह्मपरमं गुह्यं सदसद्भावभावनं नानाशक्तिभिराभातः त्वमात्मा जगदीश्वरः त्वं शब्दयोनिर्जगदधिरात्मा प्राणेन्द्रियद्रव्यगुणस्वभावः कालः क्रतुः सत्यमृतं च धर्मः त्वय्यक्षरं यत्त्रिवृदामनन्ति अग्निर्मुक्तिर्विश्वमित्युक्तम्।